రంగభట్టరితి సత్కవి సంప్రణీతం సంకీర్తనేన సకలార్థ ఫల ప్రసిద్ధం శ్రీ శిరిడి సాయిసు మనోహర సుప్రభాతం భక్తైక భోగ్యమిదమద్భుత భాగ్యజాతం శ్రీరంగభట్టరితి సత్

సకల సమ్మత శాంతి సౌధౌ విజ్ఞాన దాన విధి విస్తృత విశ్వవేదౌ సంకీర్తనామృత రసైక పిపాసితౌ హి శ్రీ శిరిడి సాయి.

0: FM 90.4.
1: నిన్నేను మీతో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రను ముహ్యతి అన్న శ్లోకం గురించి ఆయన ప్రతిపాదించినటువంటి తత్వాన్ని మాట్లాడి ఉన్నాను. ఆయన అంటారు, వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అంటారు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అదేమి భగవద్గీత అంతా అంతే అలాగే ఉంటాయి. ఇది మనసులో బాగా ఉంచుకున్నవాడికి నిజంగానే జీవితంలో ఒక గొప్ప ఊరట, ఒక ధైర్యం, తన జీవితాన్ని ఎలా గడపాలి అన్న దాని గురించి ఒక సందేశం, ఒక ప్రారంభమునకు ఒక అంతమునకు మధ్యలో దాన్ని వినియోగించుకోవలసినటువంటి విధానం గూర్చినటువంటి పూనిక, స్పష్టత ఏర్పడతాయి. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. బహుశ ఇంక ఇంతకన్నా అందమైన, ఇంతకన్నా సౌలభ్యంతో కూడినటువంటి ఉపమానం వెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన అన్నారు, లోపల దేహి ఉన్నాడు. దేహి అంటే నేను, జీవుడు, లేదా ఆ జీవుడికి పరమాత్మతో అభేదస్థితి అనుభవించగలిగిన నాడు జీవబ్రహ్మైక్య సిద్ధి. ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఉన్నటువంటి పదార్థం తొడుక్కుంటోంది. దేన్ని తొడుక్కుంటోంది అంటే, దేహి తొడుక్కున్నది దేహము. దేహి ఉంటాడు, దేహము తొడగబడింది కాబట్టి విడవబడుతుంది. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. నరుడు తీసుకుంటున్నాడు. అందులో ఉన్నటువంటి మాట గాంభీర్యమును మీరు అర్థం చేసుకోవాలి. అది ఎవరు తీసుకుంటున్నారు? జీవుడే తీసుకుంటున్నాడు శరీరాన్ని, తప్ప ఈశ్వరుడు బలవంతంగా కట్టబెట్టినది కాదు. నువ్వు పుచ్చుకుని తీరాలు సుమా ఈ శరీరాన్నని భగవంతుడు ఇవ్వడు. భగవంతుడికి శరీర కల్పన యందు, లేదా మీకు ఈ దేహాన్ని ఇవ్వాలి అన్నదాని విషయంలో ఈశ్వరుడికి పూనిక కానీ, నేను ఇచ్చి తీరాలనేటటువంటి స్థితి కానీ ఆయనకేమీ ఉండదు. ఆయనకు అలా ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఆయన ఇవ్వడు కూడా. ఆయన స్వతంత్రుడు కాడు. ఆ విషయంలో ఆయనకు అవసరం లేదు. ఎవరు

తీసుకుంటారు అంటే మనమే తీసుకుంటాం. అది ఎలా తీసుకుంటాము అన్నదానికి ఒక ఉపమానం చెప్తున్నారు. ఇప్పుడు నేను అన్నది అబద్ధపు నేను వైపుకి నేను ఊంచుకుంటుంటాను. ఇప్పుడు అబద్ధపు నేను అంటే ఇది ఈ శరీరం. నిజానికి ఈ శరీరం కూడా నేను కట్టుకున్నటువంటి ఒక వస్త్రం ఎటువంటిదో దేహి కట్టుకున్నటువంటి వస్త్రంతో సమానం ఆ శరీరం. కాబట్టి నేను ఈ వస్త్రం కట్టుకున్నాను. ఈ కట్టుకున్న వస్త్రాన్ని అయ్యో నేను ఇది కట్టుకుని వచ్చాను, దీంతో ప్రవచనం చేశాను, భగవద్గీత చెప్పాను, ఈ వస్త్రాన్ని ఇప్పేయడం ఏమిటని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఈ వస్త్రాన్ని ఉంచుకోను. అథవా నేను ఒకవేళ ఉంచుకున్నా ఏదో చీకటి పడే పర్యంతం ఉంచుకోవచ్చు, ఫలహారం చేసేటప్పుడు ఈ బట్టలు విప్పేస్తాను. విప్పేసి అవసరమైతే వేరొక పర్యాయం స్నానం చేసి వేరొక పల్చటి వస్త్రాన్ని కట్టుకుని నేను ఫలహారం చేసి నిద్రకు ఉపక్రమిస్తాను. నేను నిద్రపోయిన వస్త్రాన్ని మళ్ళీ రేపు పొద్దున్న ఉంచుకోను, మళ్ళీ ఆ వస్త్రాన్ని తీసేసి ఇంకొక వస్త్రాన్ని తొడుక్కుంటాను. ఇన్ని వస్త్రములను నేను విడిచిపెడుతున్నా, మీరు బాగా గుర్తుపట్టాలి, వస్త్రము నన్ను అంటుకోవట్లేదు, వస్త్రము నన్ను వదలటం లేదు. ఈ రెండిటి ఎందు వస్త్రమునకు స్వేచ్ఛ ఏం లేదు. మా ఇంట్లో నేను కట్టుకోవలసినటువంటి పంచెల దొంతర ఒకటి ఉండొచ్చు నా గూట్లో, కానీ ఏ ఒక్క పంచా కూడా కోటేశ్వరారు ఇవాళ భగవద్గీతకి మేము వస్తాం మీతో, మేము మీకు కట్టబడతాం అని ఏ పంచా తనంత తాను లేచి నాకు కట్టబడదు. ఏ పంచని కట్టుకోవాలి అన్న విషయంలో నాది స్వాతంత్ర్యం. నేను ఏ పంచ తీసుకుంటే ఆ పంచ కట్టుకుంటాను, నేను ఎప్పుడు విడిచిపెట్టేయాలనుకుంటే ఆ పంచినప్పుడు విడిచిపెట్టేస్తాను. ఒక్కొక్కసారి కట్టుకున్న తర్వాత చూస్తే అది ఏ కారణం చేతనైనా కావచ్చు, ఉతుకుతున్నప్పుడు కావచ్చు, ఆరేసినప్పుడు కావచ్చు, ఏదో పక్షి పాడు చేయడం వల్ల కావచ్చు, దాని మీద మరక కనిపిస్తుంది, అయ్యయ్యో ఇది ఇస్త్రీ చేసేసి సిద్ధం చేసుకున్నాం, ఇంకా నయం ఏ ఊరో పట్టుకెళ్ళాం కాదు అని కట్టుకున్న వస్త్రాన్ని అదేంటి నాన్నగారండి మీరు చూసుకోలేదా అంత మరకుంది అంటే గభాలన వస్త్రాన్ని విడిచిపెట్టి ఇంకో వస్త్రం కట్టుకుంటాం. ఇప్పుడు ఆ వస్త్రాన్ని కట్టుకున్నా విడిచిపెట్టినా నేను కట్టుకుంటున్నాను, నేను విడిచిపెడుతున్నాను, వస్త్రానికి స్వాతంత్రం లేదు. నేను కట్టుకుని నేను విడిచిపెడుతున్నాను. నేను కట్టుకుని నేను విడిచిపెట్టడానికి కారణం ఒక్కటే, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, అది జీర్ణమైతే విడిచిపెడతాను. ఇక్కడ విడిచిపెట్టడం అన్న శబ్దం ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారంటే కృష్ణ పరమాత్మ అసలు నేను వాడడం ఆపేయడం వరకు, ఇక నేను దాన్ని వాడడం వదిలిపెట్టేస్తున్నాను, పూర్తిగా ఆపేస్తున్నాను. అంటే ఇక ఈ పంచని నేను విడిచిపెట్టినా ఇది మళ్ళీ కట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని చాకలి కెడుతుంది, ఉతుకుతారు, ఇస్త్రీ చేస్తారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ నా గూట్లో పెట్టుకుంటాను, మళ్ళీ ఎప్పుడో నాకు ఏనాడు ఈశ్వరుడు శాసనం దీన్ని కట్టుకోవాలనిపిస్తే అప్పుడు గూట్లోంచి ఆ పంచ తీస్తాను. కానీ ఈ పంచ నేను ఇక కట్టను అని నేను దీన్ని తీసుకెళ్ళి బయట పారేశాను అనుకోండి, ఇప్పుడు నేను బయట పారేసినటువంటి ఉత్తరక్షణ పర్యంతము ఇక నా శరీరమునకు ఆ వస్త్రము చుట్టబడదు, అది కట్టబడదు, నేను విడిచిపెట్టేశాను. నేను ఎలా ఒక పంచని జీర్ణమైంది, జీర్ణమైపోవడం అంటే అరిగిపోయింది, తరిగిపోయింది, చిరిగిపోయింది, ఆ కారణం చేత విడిచిపెట్టేశాను. అసలు యథార్థానికి వేదంలో పటల పన్నము అని ఒక పన్నం, అందులో వస్త్రం చిరిగినా కన్నం పడినా దాని మీద నిప్పు పడినా కాలినా అంచు లేకపోయినా అటువంటి వస్త్రాన్ని కట్టుకోవడాన్ని శాస్త్రం అంగీకరించదు, అటువంటి వస్త్రం కట్టుకోకూడదు. కాబట్టి అటువంటి వస్త్రం కట్టుకుని ఈశ్వరుడి ముందుకెళ్ళి నిలబడిన వాడికి ఏ పాపం వేస్తారు ఖాతాలో అంటే దిగంబరంగా వచ్చి నిలబడిన వాడి స్థితిని వేస్తాము అని చెప్పింది వేదం. కాబట్టి అలా జీర్ణమైన వస్త్రం ఇంకా కట్టుకోకూడదు. కనుక పారేయడం అంటే అదేదో ఇంకెందుకు లేదు చాలా పంచలున్నాయి కదా అని పారేయడం కాదు, ఇంకా ఆ పంచ కట్టుకుని నేను వైదిక కర్మ చేయడానికి ఆ పంచ పనికిరాదు. పంచంతా బాగుంది కానీ ఎక్కడో అగరత్తు యొక్క నుసి పడింది, పడ్డంలో దానికి కొన్ని కన్నాలు పడిపోయాయి, దానికి కొన్ని కన్నాలు పడినా కూడా నేను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇంకెవరైనా నా దగ్గర పుచ్చుకుని పోనీ కొంతవరకు ఏదో గురువుగారు కట్టుకున్నారని నా శిష్య సమానుడైన వాడు కొంత కట్టుకుంటే కట్టుకోవచ్చేమో, ఆయనకి అది నూతన వస్త్రం కావచ్చు, కానీ నా వరకు నాకు మాత్రం అది ఇక వైదిక కర్మకు పనికిరాదు, కాబట్టి విడిచిపెట్టేస్తాను. నేను ఎప్పుడు అది ఇంకా నాకు పనికిరాదని నిర్ణయం చేసుకున్నానో అప్పుడు నేను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసినట్లుగా వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాన్.

గృహ్ణాతి నరూపరాణి. ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేశాను అన్నప్పుడే వెంటనే ఇంకొక మాట ఉంటుంది. ఇంకొక వస్త్రం లేకుండా ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేయడం ఉండదు లోకంలో. ఎందుకంటే అసలు వస్త్రం ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండకూడదు, అది వేదం అంగీకరించదు. స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి మీద స్నానశాటి ఉండవలసిందే. స్నానశాటి కట్టుకుని స్నానం చేయాలి, కానీ అసలు ఒంటి మీద నూలుపోగు లేకుండా ఉండడం అనేటటువంటి దాన్ని ఒకే ఒక్క సమయమునందు అంగీకరిస్తారు. ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరము మళ్ళీ ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణమును పొందుతున్నప్పుడు దాని మీద ఇంక ఏ విధమైన ఆచ్ఛాదనలు ఉంచరు. యజ్ఞోపవీతంతో సహా అన్నీ తీసేయవలసిందే. అన్నీ తీసేసి శరీరాన్ని ఒక్కదాన్నే కట్టెల మీద పడుకోబెడతారు. తప్ప ఏ కారణము చేత అసలు శరీరము మీద నూలుపోగు లేకుండా ఒక్కడూ దిగంబరుడై కనపడనే కనపడకూడదు. అందుకే పెళ్లిలో స్నాతకం చేసేటప్పుడు గురువుగారు చెప్తారు, ఎన్నడూ ఒంటి మీద బట్ట లేకుండా నేను కనపడను అని వాగ్దానం తీసుకుంటారు, మృత్యువుతో సమానం అమంగళం కాబట్టి. కాబట్టి నేను వస్త్రాన్ని వదిలిపెట్టాను అంటే గుర్తు ఏంటంటే ఇంకొక వస్త్రం ఉన్నది అని గుర్తు కట్టుకోవడానికి. ఇది విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో నేను ఆ వస్త్రాన్ని కట్టేసుకుంటాను. ఈ వస్త్రాన్ని విడిచిపెట్టడానికి ఆ వస్త్రాన్ని కట్టుకోవడానికి మధ్యలో ఉండేటటువంటి వ్యవధి బహు తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. తప్ప అసలు నేను వస్త్రం లేకుండా ఉండడం అన్నది ఇక ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నప్పుడే ఉంటుంది. పూర్తిగా శరీరం ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు కొద్దిసేపు ఉంటుంది అలా. కాబట్టి నేను ఒక వస్త్రాన్ని జీర్ణమైపోయిందని వదిలిపెట్టి ఇంకొక వస్త్రాన్ని తీసుకోవడంలో వస్త్రము యొక్క ప్రమేయము ఎంతమాత్రమూ లేదు. నాదే ప్రమేయమైనట్లు ఈ పంచ కట్టుకున్నా నేనున్నాను, ఈ పంచ విప్పేసి రేపు సాయంకాలం నేను ఇంకో పంచ కట్టుకుని వస్తాను, అప్పుడు నేనుంటాను. నిన్నని ఇంకొక పంచ కట్టుకున్నాను, అప్పుడు నేనున్నాను. పంచ లేదు కానీ నేను మాత్రం ఉన్నాను. పంచ మారిపోయింది కానీ నేను మాత్రం అలాగే ఉన్నట్టు శరీరం కూడా. దేహి ఏం చేస్తుంటాడంటే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని తాను పుచ్చుకుంటూ ఉంటాడు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఇందులో ఎవరు ఇచ్చాడో వాడు తీసుకుంటాడు, తీసుకుని కొత్త శరీరం ఇస్తాడు అని ఎక్కడైనా ఉందా ఈ శ్లోకంలో? ఎక్కడా లేదు. ఈ ఇచ్చినవాడెవరో వాడు పుచ్చేసుకుంటాడని కానీ, పుచ్చేసుకుని మీకు కొత్త వస్త్రం ఇస్తాడని కానీ సాక్షాత్ గీతాచార్యుడే చెప్పలేదు. కృష్ణ భగవానుడంటే సాక్షాత్ పరబ్రహ్మము, పరిపూర్ణావతారము. అటువంటి కృష్ణుడే ఈశ్వరుడు నీకు ఈ దేహం ఇస్తాడు, ఈశ్వరుడు ఈ దేహం తీసేసుకుంటాడు, ఈశ్వరుడు మళ్ళీ నీకు ఇంకో కొత్త దేహం ఇస్తాడు అని అనలేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. దేహి పుచ్చుకుంటాడు అన్నారు. దేహి అంటే ఈశ్వరుడు కాడు, జీవుడు. జీవుడు ఈశ్వరుడైపోయిన స్థితి యందు ఆవిర్భవించినటువంటి స్థితి వేరు, ఆ జ్ఞానం ఆ పరిపక్వత వేరు. మనమే పుచ్చుకుంటున్నాం, మనమే దీన్ని వదులుతున్నాం, మనమే దీన్ని పుచ్చుకుంటున్నాం. అదేమిటంటే మీరు గీతలో అలా ఉందంటున్నారు, ఆ శ్లోకం చెప్తున్నారు రైటే, కానీ మేము ఈ శరీరాన్ని ఎందుకు వదలాలనుకుంటాం? అసలు మేము వదలం కదా, మాకు ఈ శరీరంతో ఉండాలని ఉంటుంది. మేము వదిలేయడం ఏమిటి ఈ శరీరాన్ని? కాదు, ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టడం అంటే మనకిష్టం ఉండి వదిలేమా, ఇష్టం లేక వదిలేమా కాదు, వదలడానికి కారణము మనమయ్యున్నాము అంతే. మన కారణంగానే శరీరం పడిపోతుంది, మన కారణంగానే శరీరం నిలబడుతుంది. ఎందుచేత అంటారేమో, శరీరము పడడానికి, శరీరం పుచ్చుకోవడానికి, మళ్ళీ శరీరం పడ్డానికి, మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణము ఒక్కటే, కర్మ. మనం చేసేటటువంటి కర్మ ఏది ఉన్నదో అది ఫలితమును విడిచిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు కొంత ఫలితాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవించాలి, అనుభవించడానికి శరీరం

ఉండాలి. శరీరం లేదనుకోండి ఎలా అనుభవిస్తారు? కుదురుతుందా? మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక పుణ్యకర్మ చేశాను, నేను ఏదో ఒక మంచి పని చేశాను, 10 మందికి పనికొచ్చే పని, లేకపోతే శాస్త్రవిహితమైన కర్మ ఒకటి నేను చేశాను, 7 కొండలు నడిచి ఎక్కి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేశాను, అప్పుడు నాకు ఒక కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఈ పుణ్యానికి ఫలితాన్ని నేను అనుభవించాలి. ఈ పుణ్యానికి ఫలితమే సుఖము. సుఖము అన్నది మనసు రంజిల్లేటట్టుగా ఉంటుంది. అమ్మా చాలా హాయిగా ఉందిరా అనిపిస్తుంది మనసుకి. ఆ సుఖరూపంలో నేను పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేస్తాను. నేను ఒక పాపం చేశాను, ఇప్పుడు చెప్పులు వేసుకుని వెంకటాచల పర్వతం మీద తిరిగాను. ఇప్పుడు వెంకటాచల పర్వతం మీద చెప్పులు వేసుకు తిరిగినటువంటి పాపకర్మకి ఫలితాన్ని కూడా నేను అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు నా అరికాళ్ళు ఏదో కారణం చేత ఎప్పుడో ఉత్తర జన్మలలో అగ్నిహోత్రం అంటుకుని ఆ కాళ్ళు కాలిపోయి బొబ్బలెక్కి కట్లు కట్టి కొన్నాళ్ల పాటు నేను కాళ్ళు కింద పెట్టి తిరగలేనటువంటి స్థితిని పొందాలి. చేసిన పాపము దుఃఖరూపంలో పోవాలి, చేసిన పుణ్యము సుఖరూపంలో పోవాలి. ఇప్పుడు ఈ సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఈశ్వరుడు మీకు మనస్సొక్కటే ఇచ్చి శరీరాన్ని ఇవ్వకపోతే కుదురుతుందా? ఎక్కడ పెడతారు మనస్సు తీసుకొచ్చి? ఎలా అనుభవిస్తారు? నేను పుణ్యకర్మ చేశాను, దాని సుఖఫలితాన్ని అనుభవించేసేయాలి. ఇప్పుడు నేను ఆ సుఖఫలితం అనుభవించేయాలంటే ఏముండాలి? నాకు శరీరం ఉండాలి. మీ అందరూ కింద కూర్చుంటే నేను ఒక్కడిని కూర్చోవడానికి ఇంత పెద్ద వేదిక, నేను ఒక్కడిని కూర్చుంటే నాకు ఇన్ని పూలదండలు, నేను ఒక్కడిని కూర్చుంటే మీ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, నేను ఒక్కడిని మాట్లాడితే నా మాట వినపడుతుందో వినపడదో సరిగా అందరికీని ఒక మైకు. ఇవి సభాపూజ్యత అంటారు. అంటే ఇంతమందికి చెప్పగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుట. ఈ పెద్దరికం నాకు ఎందుకు వచ్చింది అంటే గత జన్మలలో ఎవరికో ఏవో కొన్ని పుస్తకాలు నేను ఇచ్చున్నాను, ఎవరికో నాకు తెలుసున్నటువంటి 4 మంచి మాటలు కూర్చోపెట్టి వాళ్ళకి పనికి రావాలి అని చెప్పున్నాను. నేను చేసిన పుణ్యకర్మ ఏదో ఉంది. ఇప్పుడు ఆ పుణ్యకర్మ చేత నేను సభాపూజ్యత అనబడేటటువంటి గౌరవాన్ని పొందేయాలి. అది పొందేశాననుకోండి అక్కడతో నేను చేసిన పుణ్యం పోతుంది, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంత పుణ్యం అయిపోయింది, ఒక్క పుణ్యమే చేశామనుకోండి ఈ శరీరం ఇవ్వరు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని. మీరు కేవల పుణ్యమే చేసి ఉన్నారనుకోండి, ఎవరు చేసేది శరీరం కాదు, కేవల పుణ్యం చేసేది లోపల ఉన్న జీవుడు. ఆయన ఎలా చెప్తే అలా చేస్తుంది ఈ శరీరం. జీవుడు కేవలం పుణ్యమే, అసలు పాపస్పర్శ లేదనుకోండి, అప్పుడు కేవలం భోగం అనుభవిస్తే చాలు. కాబట్టి అసలు ఆకలి దప్పిక లేకుండా అమృతం తాగి నిత్యము భోగం అనుభవిస్తూ సంతోషంగా ఉండడానికి ఊర్ధ్వలోకాల్లో దేవతలుగా పుట్టిస్తారు. నేను పాపము చేశాను, పుణ్యము చేశాను. ఇప్పుడు పాపపుణ్యములు రెండూ అనుభవించాలి. ఈ శరీరాన్ని ఇస్తారు, మనుష్య శరీరాన్ని ఇస్తారు. ఇది ఏమవుతూ ఉంటుందంటే ఆయుర్దాయ రూపంలో కాలమునందు కొంతకాలము నిలబడుతుంది. ఎంతకాలము నిలబడాలి అన్నది ఈశ్వరుడు ఊపిర్ల రూపంలో నిర్ణయం చేస్తాడు. ఆ ఊపిర్ల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు తీయడానికి నీకు నేను అధికారం ఇస్తున్నాను అని చెప్పి జీవుణ్ణి శరీరం ఇచ్చి పంపిస్తాడు. నీ చేసుకున్న కర్మ ఫలితంగానే పుణ్యం ఉంది పాపం ఉంది రెండు అనుభవించాలి. ఇప్పుడు ఈ శరీరం ఇచ్చాడు, దీంట్లో ఇదిగో ఈ కాలంలో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు, నిజానికి ఆయన ఏమి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఆయన ఏం చెప్పడం, నీవు మొదటి ఊపిరి నుండి నీ చిట్ట చివరి ఊపిరి ఇన్నో ఊపిరి వరకు నువ్వుండు, దానికే చిత్రగుప్తుడు అని పేరు. చిత్రగుప్తుడు అంటే ఈ ఊపిర్లను ఎవరు లెక్క పెడతారంటే ఇక్కడ కూర్చుని ఈశ్వరుడు లెక్క పెడుతుంటాడు. అనాహతము అంటారు. అనాహతము అంటే ఒకరి చేత ఆపబడేది కాదు. మీరు ఆపుతాను అంటే ఆగదు, నువ్వు ఆగవద్దు అంటే ఆగడం మానదు, దానికి అనాహతము అని పేరు. ఈ అనాహతము ఉంది, ఇది గంట. మీరు ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది దేవాలయంలో అని గుర్తు ఏమిటంటే గంట మోగాలి. గంట మ్రోగకుండా నివేదన ఉండదు, గంట మోగకుండా

ఈశ్వర దర్శనం ఉండదు. కాబట్టి ఒక గంట మోగుతూ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుతూ ఉంటుంది. ఆయన కూర్చుని ఎన్ని ఊపిర్లు తీసి ఎన్ని ఊపిర్లు విడిచిపెడుతున్నాడో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆయనకి తెలుసు ఇక ఈ ఊపిరి తీశాడు, ఇక విడిచిపెట్టక్కర్లేదు. ఆయన బయటికి వెళ్ళగానే గంట అయిపోతుంది. ఈ ఊపిరి విడిచి తీశాడు, ఇక విడవక్కర్లేదు. ఆయన కిందకి దిగిపోతాడు, ఆగిపోతుంది. కాబట్టి ఊపిర్లు లెక్క పెట్టి ఆయుర్దాయాన్ని మాత్రం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆయన ఇక్కడ కూర్చుని ఇంతకాలము ఇన్ని ఊపిరులుగా నువ్వుండు, అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. అంటే ఇక్కడ ఈ ఊపిరి తిరుగుతున్నప్పుడే, ఈ గంట మోగుతున్నప్పుడే, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నప్పుడే నువ్వు చెయ్యవలసిన మంచి పని చేసేసేయి. ఒక్కసారి బయటికి వెళ్ళాడంటే ఇంకా చేయడానికి దీనికి ఏం అవకాశం ఉండదు, ప్రేతమైపోతుంది. కాబట్టి తొందర తొందరగా చేసుకో, ప్రతి ఊపిరి ఎందు ఈశ్వరుణ్ణి అర్చన చేసుకో. అదే మనం శివాభిషేకం చేసేటప్పుడు మహన్యాసం చేస్తూ హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని పిలుస్తారు. ఆ ఊపిరిల రూపం హంసగా ఉంటుంది, అదే హకార సకారములు. అందుకే పురుష సూక్తం మొదలైతే సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని, శ్రీ సూక్తం మొదలైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని, ఆ హకార సకారములు రెండూ కలిసి మంగళప్రదమైతే సహ హస హంస, ఆ హంస నడుస్తోందంటారు. ఈ హంస నడుస్తుండగా చిత్తమాలిన్యాన్ని విడిచిపెట్టుకుని నువ్వు ఈశ్వర కర్మల వైపుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. చిత్తశుద్ధిని ఏర్పాటు చేసుకుని దాని వలన జ్ఞానమును పొందగలిగితే జ్ఞానాద్ దేవతు కైవల్యం. కాబట్టి ఈ శరీరంతో పుణ్యాన్ని చేసుకోవచ్చు, పాపాన్ని చేసుకోవచ్చు, పుణ్యాన్ని అనుభవించవచ్చు, పాపాన్ని అనుభవించవచ్చు. ఈ రెండిటినీ అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తాడు. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు వీడికి ఇద్దాం పాపం ఏదో సంతోషంగా ఇచ్చేద్దామనేమి ఇవ్వడైనా, ఆయన ఇవ్వడానికి కారణం ఒక్కటే అయి ఉంటుంది. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఓ మాట అంటారు, యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతం ఏ మురారే. ఈ పుర్రే జీవుడిని పట్టుకుని బ్రహ్మగారు వేరొక పుర్రెలోకి ప్రవేశపెడుతూ ఉంటాడు. అది చీమ పుర్రెవచ్చు, ఈగ పుర్రెవచ్చు, దోమ పుర్రెవచ్చు. నేను ఇవాళ పేపర్లో ఫోటో చూశా, ఏదో ఎక్కడో సముద్రపు ఒడ్డున చనిపోయిన తాబేలు అని ఫోటో వేశారు, దాని పుర్రె కనపడుతోంది, దానికో పుర్రె ఉంటుంది. ఆ పుర్రె పట్టుకుని అందులోకి జీవుణ్ణి ప్రవేశపెడుతూ వీడికి ఏం ఇవ్వచ్చు అన్నది ఇచ్చే ముందు అమ్మ వంక చూస్తాడు బ్రహ్మగారు, బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి ఆవిడ వంక చూస్తాడు. చూసమ్మా ఈ పుర్రె గతంలో ఈ పేరుతో తిరిగింది, ఏం చేయమంటావు అని అడుగుతాడు. యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతం ఏ మురారే. లక్ష్మీదేవి, ఓ ఈ పుర్రె అబ్బా ఏమి శ్రమించాడు రా, శాస్త్రం ప్రకారం శాస్త్రం కోసం వాడుకున్నాడు శరీరాన్ని అని ఇలా అందనుకోండి, ఉత్తమ శరీరాన్ని ఇస్తారు. అమ్మవారు చీ దుర్మార్గుడు అని ఇలా కనుబొమ్మ దింపింది అనుకోండి, వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణి, లేకపోతే అసలు వెన్నుపాము లేకుండా మిలికిలి తిరిగే ప్రాణిగా ఇస్తారు. భయహేతు ఏ పాము లాంటిదన్నో చూస్తే అటువంటి జన్మనిస్తారు. కాబట్టి నీవు చేసిన కర్మ ఏది ఉన్నదో ఆ కర్మయే నీవు శరీరము పొందడానికి హేతువై ఉన్నది. ఇప్పుడు శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తున్నాడని ఈశ్వరుడి మీద నెపం పెట్టి కూర్చుంటే నువ్వు శరీరములను పొందుతూనే ఉంటావు. అలాగా పొందుతూనే ఉంటే వచ్చే నష్టం ఏమిటో తెలుసా అండి? అందుకే మన వాళ్ళు దేవాలయాలన్నీ తీసుకెళ్లి కొండ మీద పెడతారు. కొండ మీద దేవాలయం పెడితే చాలా గొప్పది. సాధారణంగా దేవాలయం కొండ మీద ఉన్నది అంటే ఒక్కటే గుర్తుది, స్వయంభూ అని గుర్తు. స్వయంభూ దేవాలయం అయితేనే కొండ మీద ఉంటుంది. స్వయంభూ కాని దేవాలయంతో సమానమైన స్థాయి ప్రతిష్ఠ చేయబడిన దేవాలయానికి ఒక్కనాటికి రాదు శాస్త్రంలో. ప్రతిష్ఠ దేవాలయం ప్రతిష్ఠ దేవాలయమే, అందా మానవ ప్రతిష్ఠితం అయితే చాలా తక్కువ. ఋషి ప్రతిష్టము, రాక్షస ప్రతిష్టము, దేవతా ప్రతిష్టము వాటి స్థాయి ఎక్కువ. స్వయంభూ క్షేత్రానికి ఉండే శక్తి అపారం వేదంలో, వేదము ప్రమాణం.
నేను ఇక్కడ కూర్చున్నది వేద ప్రమాణం గురించి మాట్లాడడానికి తప్ప నాకు తోచింది మాట్లాడడం నా చేత కాదు.

నేను అలా మాట్లాడలేను. కాబట్టి ఈశ్వరుడు స్వయంభూగా అంతటా ఉన్నవాడు అక్కడ బాగా ఉంటాడు, అంటే ప్రకాశిస్తుంటాడు. వేడి అంతటా లేదా? ఉంది. మరి ఇంట్లో గ్యాస్ స్టవ్లో అగ్నిహోత్రం? బాగా ఉంది వేడి. అలా ఈశ్వరుడు బాగా పొటమరించి ప్రకాశించిన స్థానానికి స్వయంభూ క్షేత్రం అని పేరు. తనంత తాను ఆవిర్భవించాడు. అది కొండ మీద ఎందుకుంటుందో తెలుసా అండి? ఊర్ధముఖ చలనం చేయవయా, కొండ మీదకి ఎక్కు, పైకెక్కుతూ ఉండగా నీకు రహస్యం తెలుస్తుంది. ఈ రాళ్ళు ఎలా పడున్నాయో అలా ప్రారంభమైంది నీ జీవితం. ఏ కర్మ చెయ్యడానికి నీకు అధికారము కాని అవకాశము కాని లేకుండా పడిపోయిన ఉపాధి దగ్గర ప్రారంభమై లక్ష సంవత్సరములు బతుకుతుందో రాయి, ఏమిటి ఉపయోగం? అలా పడుంటుంది. తనంత తాను ఏ పుణ్యకర్మ చేయలేదు. మరి ఎప్పుడు దానికి శరీరం మారేది? జడమంటారంటే ఇందులో చైతన్యం లేకపోవడం ఉండదు. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఉంటాడు నారాయణుడు. కానీ ఆ రాయికి దానికి స్పందించగలిగిన శక్తి ఉండదు, అందుకని జడమంటారు. జడధియా అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. అటువంటి జడమైనటువంటిది, ప్రతిస్పందన శక్తి లేని రాయి ఏమీ చెయ్యలేదు. అది ఉద్ధరణ ఎందుకు పొందుతుందంటే, ఎవరో ఒక మహాత్ముడటుగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అమ్మయ్యా కాసేపు కూర్చుందాం, దాని మీద కూర్చుంటాడు. లక్ష సంవత్సరములు అలా పడున్న తర్వాత ఒక మహాత్ముడు కూర్చోడానికి అవకాశం అయింది కాబట్టి అప్పుడు మారుతుంది అది. కానీ ప్రతిక్షణం బుద్ధితో పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక జన్మ ఇదొక్కటే. మరి నిద్రలో చేయలేం కదండి అని మీరు నన్ను మాట అడగచ్చు. అందుకే శాస్త్రం ఒక మాట చెప్తుంది, నిద్రని సమాధిగా మార్చుకోవచ్చు. నిద్రపోయే ముందు 11 మార్లు శివనామము, దాన్ని మార్చడానికి ఉండదు. ఎందుకంటే లయం చేసేవాడు శివుడు ఒక్కడే. స్వల్పకాలిక లయం అంటే నిద్ర, వేరొక నామం చెప్పడానికి వీల్లేదు.

0: FM 90.4. వరి గడ్డితో కంపోస్ట్. వరి పంట భారీగా గడ్డిని ఉత్పత్తి చేస్తుంది. వరిగడ్డిని బీళ్లుగా చుట్టి ఎండుగడ్డిగాను పశువులకి పడకగాను వాడవచ్చు, కానీ దానికి ప్రత్యేకమైన యంత్రాలు కావాలి. అవి చిన్న రైతుల వద్ద ఉండకపోవచ్చు. గడ్డిని అనేక విధాలు వాడవచ్చు. ఎన్నో దేశాల్లో రైతులు గడ్డిని పొలాన్నించి తొలగించి దాన్నొక వ్యర్థ పదార్థంగానే చూస్తారు. వరిగడ్డి త్వరగా కుళ్ళదు, పైగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి చాలా తక్కువ ధరకే అమ్ముడవుతుంది. తర్వాతి పంట కోసం పొలాలను శుభ్రం చేసే ఉద్దేశంతో చాలామంది రైతులు దాన్ని కాల్చేస్తారు. అది గాలిని కలుషితం చేసి మట్టిలోని సారాన్ని చంపేస్తుంది. వరిగడ్డిని చాలామంది ఒక సమస్యగా పరిగణిస్తే ఈజిప్టులో సృజనాత్మకత గల కొందరికి అదొక వ్యాపార అవకాశంగా కనిపిస్తోంది. వరిగడ్డికి ఎరువుని కలిపితే అది త్వరగా కుళ్ళి కంపోస్ట్గా తయారవుతుంది. ఈ సహజ ఎరువు మట్టి నిర్మాణాన్ని మెరుగుపరిచి మొక్కలు చక్కగా పెరిగేందుకు ఆరోగ్యాన్ని సమకూర్చుతుంది. అహ్మద్ తవేబ్ ఒక సన్నకారు రైతు. ఎరువుల్లో కన్నా గడ్డికి ఉన్న ప్రయోజనాలని వివరిస్తున్నాడు.
1: నా భూమిని సారవంతం చేయడానికి పెద్ద మొత్తాల్లో ఎరువులు కావాలి. నా పొలాల్లో దాదాపు 30 టన్నుల ఎరువులను వాడతాను, కానీ అంతే దిగుబడి రావడానికి కంపోస్ట్ అయితే 3 టన్నులే వాడతాను. కంపోస్ట్ని పొలానికి చేరవేయటానికి తక్కువ మంది కూలీలు సరిపోతారు, పైగా కలుపు మొక్కలు తగ్గుతాయి. ఎరువులను కలుపు మొక్కలు కంపోస్ట్ వల్ల నశిస్తాయి కాబట్టి చక్కటి ఉత్పాదన లభిస్తుంది.
0: మీ వరిగడ్డిని కంపోస్ట్గా మార్చడానికి సూక్ష్మజీవాలు కుళ్ళడాన్ని తగిన విధంగా పెంచడానికి కొన్ని చర్యలు చేపట్టాలి. సూక్ష్మజీవాలు కుళ్ళడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి గనక ఎరువు, వరిగడ్డి, తేమ, గాలి వీటన్నిటి సంతులనం కంపోస్ట్ తయారీకి ముఖ్యం. తడిసిన వరిగడ్డి పేరుకుపోయి బరువెక్కుతుంది కాబట్టి ఈ పని శ్రమతో కూడుకున్నది. పైగా వరిగడ్డి చాలా బలమైంది, దాన్ని చీల్చడం కష్టం. చీల్చి వాడితే కంపోస్ట్ తయారయ్యే సమయం సగానికి తగ్గుతుంది, కానీ అందుకు వాడే ప్రత్యేకమైన యంత్రాలు సన్నకారు రైతులకు అందుబాటులో ఉండవు. కంపోస్ట్ పనిని పెద్ద ఎత్తున చేపట్టినప్పుడు కూలీల ఖర్చు బాగా పెరుగుతుంది. గాలి తగిలేందుకు కంపోస్ట్ని తిరగేయడానికి ఒక ట్రాక్టర్ కావాలి. మీకు స్వంత ట్రాక్టర్ లేకపోతే అద్దెకి తెచ్చుకోవాలి. పెద్ద పెద్ద కంపోస్ట్ గుట్టలకి నీరు ఎక్కువగా కావాలి, కాబట్టి కంపోస్ట్ గుట్టలన్నిటికీ ఒత్తిడితో నీటిని అందించగల హోస్ కూడా అవసరమవుతుంది. మీరు వరిగడ్డిని తాజా ఎరువుకి 2:1 నిష్పత్తిలో కలపాలి. అంటే ఒక వాణిజ్య కంపోస్ట్ ప్రాజెక్టుకి కుళ్ళబెట్టడం జరిగే 4 నెలల పాటు కావలసిన ముడి సరుకు, యంత్రాల అద్దె వంటి ఖర్చులకి సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఒక పొర వరిగడ్డి మీద ఒక పొర తాజా ఎరువు చేర్చుతూ కుప్పలు నిర్మించండి. పేర్చిన ప్రతి పొరని తడపాలి. నీరు తేమగా ఉంచడానికే తప్ప కారుతూ ఉండకూడదు. ఒక కంపోస్ట్ కుప్ప దాదాపు మనిషంత

0: అంటే 2 మీటర్ల వరకు ఉండాలి. మీటర్ కన్నా తక్కువ ఎత్తులో ఉండే కుప్పలు తగినంతగా వీడెక్కవు. కుప్పలు బాగా పెద్దవైతే బరువుగా చాలా కుదించినట్లుంటాయి. గాలి సరిగ్గా అడగపోతే కుళ్లే వేగం తగ్గుతుంది. మొదటి 6 రోజుల పాటు కంపోస్ట్ వేడిగా, ముట్టుకోలేనంత వేడిగా ఉండాలి. మీ దగ్గర ఉష్ణోగ్రతని కొలిచే సాధనం ఉంటే అది వేడిని 55 నుంచి 65 డిగ్రీల సెల్సియస్ గా చూపాలి. అనేక రకాల కలుపు మొక్కలని, ఎరువులని, జబ్బులని చంపడానికి ఇది తగిన వేడిమి అని ఎజాద్ ఈద్ వివరిస్తున్నారు.
1: 3 రోజుల తర్వాత వేడిమి తారాస్థాయికి చేరుతుంది. కుళ్లే ప్రక్రియ మొదలైందని, అందులో బ్యాక్టీరియా చక్కగా పెరుగుతోందని, ఎరువు గడ్డి విడిపోతున్నాయని తెలియడానికి ఇదే గ్యారంటీ. బ్యాక్టీరియాలో జరిగే ఆ చర్య వల్లనే కుప్పలో వేడి పెరుగుతుంది.
0: కంపోస్ట్ తయారీకి ముఖ్యంగా కుప్పకి చక్కగా గాలి తగులుతూ తేమగా ఉండాలి. దానివల్ల గడ్డిని కూళ్లబెట్టే సూక్ష్మ జీవాలు బాగా పెరుగుతాయి. అదే కుప్ప బాగా 71 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కితే గడ్డిని విడగొట్టే ప్రయోజనకారక సూక్ష్మజీవాలు నశించి కుప్ప కుళ్లడం ఆగిపోతుంది. కుప్పను తిరిగేసి చల్లారబెడితే దానివల్ల వేడి తొలగిపోతుంది. మొదటి వారం తర్వాత కంపోస్ట్ కుప్పలోని వేడి క్రమంగా తగ్గి 20 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటుంది. తాకితే వెచ్చగా అనిపిస్తుంది. దాంతో కుళ్లడం కొనసాగుతోందని మీరు తెలుసుకోవచ్చు. 3-4 వారాలకోసారి కుప్పలను తిరగేయాలి. కుప్పని సమంగా తడపడానికి ఇదో మంచి అవకాశం.
1: నేను కంపోస్ట్ని 1-2 సార్లైనా తిరగేయకపోతే బయటి పొరల్లోని గడ్డి ముడి పదార్థంగానే మిగిలిపోయి మధ్యలోని పొరలు మాత్రమే కుళ్ళుతాయి. నాకు కావలసిన నాణ్యత దక్కదు.
0: మీరు క్రమం తప్పకుండా కంపోస్ట్ని అమ్మదలుచుకుంటే ముందరి కుప్ప తిరగేయడానికి సిద్ధమైనప్పుడు ఒక కొత్త కుప్పని తయారు చేయండి. ఈ విధంగా చేస్తే ట్రాక్టర్ అద్దె ఖర్చు తగ్గుతుంది. 2-3 రోజులకు ఒకసారి కుప్పలో మీ చేయి పెట్టి చూడండి. అది చల్లగా పొడిగా ఉంటే ఉష్ణోగ్రత తగ్గిందని, కుళ్లడం మందగించిందని అర్థం. ఒక్కొక్కసారి కుప్ప తగినంత తేమగా లేకపోతే ఇలా జరగవచ్చు. బహుశా వాతావరణంలో వేడికి తడి ఆరిపోయి ఉండవచ్చు. కంపోస్ట్ని గుప్పెట్లోకి తీసుకుని పిండితే అది తేమగా ఉండాలి గాని తడిగా కాదు. కంపోస్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి ఎజాద్ ఈఎం అనే ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ని కొని వాడుతున్నాడు.
1: ఈఎం అనేది సూక్ష్మజీవులతో నిండిన ఒక ద్రవం. నేను దాన్ని కుప్ప మీద వాడగానే కుళ్ళడం మొదలవుతుంది. ముఖ్యంగా మొదటి 3 రోజుల్లో అది కంపోస్టింగ్ ప్రక్రియని వేగవంతం చేస్తుంది.
0: పారిశ్రామికంగా తయారైన ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ని వ్యవసాయ పదార్థాల దుకాణాల్లో కొనవచ్చు, లేదా వాటి వాడకాన్ని గురించి సహజ వ్యవసాయ పద్ధతులని పాటించే రైతులని గాని అడగవచ్చు. ఈఎంని యాక్టివేట్ చేయాలి. ఒక భాగం ఈఎంని, ఒక భాగం మొలాసలతో 20 భాగాలు నీటిలో కలిపి గాలి చొరని పాత్రలో ఉంచి 1-2 వారాలు పులవనివ్వాలి. గాలిని తొలగించడానికి సూక్ష్మజీవులు జీవించి ఉండడానికి వీలుగా 2 రోజులకొకసారి పాత్రని తెరిచి కదపాలి. మీ కంపోస్ట్ కుప్ప మీద వాడడానికి ఈఎం తయారైనప్పుడు దానికి బలమైన వాసన, గాఢమైన రంగు ఉంటాయి. ఈఎం కంపోస్ట్ కుప్పలో పూర్తిగా కలిసేందుకు నీరు పెడుతున్నప్పుడు గానీ, కలియదిప్పుతున్నప్పుడు గానీ దాన్ని వాడాలి. వరిగడ్డి రూపం పూర్తిగా మారినప్పుడు మీ కంపోస్ట్ సిద్ధమైనట్లు అర్థం చేసుకోవచ్చు. దాని స్పర్శ, రూపం, వాసన శుభ్రమైన మట్టిలా ఉంటుంది. సరైన పరిస్థితులుంటే మీ కంపోస్ట్ 4 నెలల్లో సిద్ధమవుతుంది. ఏదైనా చెత్త ఉంటే దాన్ని తొలగించి మీ కంపోస్ట్ని అమ్మకానికి సిద్ధం చేయవచ్చు. కంపోస్ట్ని విడిగా గాని, లేదా సంచుల్లో మూటలు గట్టిగాని మొక్కల నర్సరీలకి, నగర ఉద్యానవనాలకి, ఇతర రైతులకి అమ్మవచ్చు.
1: కంపోస్ట్ ఇప్పుడు సిద్ధమైంది. అది బాగా ఎండితే మట్టితో సమానం అవుతుంది. అందుకే కంపోస్ట్ని తేమగా ఉంచాలి. దాన్ని వాడేటప్పుడు అందులో పోషకాలు ఇంకా ఉన్నాయని నాకు తెలుస్తుంది.
0: మీ కంపోస్ట్ని తాజాగానే అమ్మండి. దాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షిస్తే అందులో ఉన్న పోషకాల మోతాదు మీకు తెలుస్తుంది. నాణ్యమైన కంపోస్ట్కి మార్కెట్లో చక్కటి ధర పలుకుతుంది. జల్లించిన కంపోస్ట్ని మీరు సంచులలో పోసి అమ్మితే దాని విలువ పెరుగుతుంది. మీరు కరెంటు జల్లెడని కొనవచ్చు, లేదా మీకు దగ్గర్లోని మెటల్ వర్క్షాప్లో 1 సెంటీమీటర్ గ్రిడ్ సైజుతో తయారు చేయించవచ్చు. జల్లించే ముందు కంపోస్ట్ ఎక్కువ తడిగా ఉండకూడదని గమనించండి. మీ క్లయింట్లకి కావలసినదేమిటో తెలుసుకోండి. మీరు అందించే సేవలకి తగినట్లుగా వేర్వేరు ధరల సూచికలను ఇవ్వవచ్చు. మీరు కంపోస్టింగ్నే వ్యాపారంగా చేపట్టనక్కర్లేదు. సన్నకారు రైతు తమ స్వంత భూముల కోసం కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇతరులకి భారంగా తోచే ఒక వనరుని వినియోగించుకోవచ్చు. నాణ్యమైన కంపోస్ట్ నిర్వహణలో అంచెలను మరోసారి చూద్దాం. మీకు కావలసినవి: జాగ, పెద్ద కంపోస్ట్ కుప్పలని కలియదిప్పడానికి ట్రాక్టర్ని వాడేందుకు వీలు కల్పించేంత ఉండాలి. సరైన నిష్పత్తిలో తాజా ఎరువు, వరిగడ్డి. కుప్పని సులువుగా తడపడానికి దగ్గరలో ఉన్న ఒక నీటి వనరు. కంపోస్ట్ కుప్ప ఎత్తు దాదాపు 2 మీటర్లు ఉండాలి. ఎత్తు తక్కువగా ఉంటే సరైన ఉష్ణోగ్రతలు చేరకపోయే అవకాశం ఉంది. ఎత్తు ఎక్కువైతే కుప్ప దట్టమై, అందులో తగినంతగా గాలి లేక కుళ్లడం మందగించవచ్చు.

0: తెలుసు. కంపోస్ట్ కుప్ప మొదటి వారం 55 నుంచి 65 డిగ్రీలకు చేరి ఎరువులోని జబ్బులు విత్తనాలు నశించేట్లు నిర్ధారణ చేసుకోండి. కుప్పలోని సూక్ష్మజీవాలకి చక్కగా గాలి తగలడానికి 3-4 వారాలకొకసారి కుప్పను కలియదీప్పాలి. ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈఎంని వాడితే కుప్పలోని సూక్ష్మజీవాల చర్యలను పెంచి ఉల్లడాన్ని వేగవంతం చేస్తుంది. మీ క్లయింట్ల అవసరాలను బట్టి కుప్పలోని పోషక విలువలను తెలుసుకోవడానికి ల్యాబ్లో పరీక్షలు జరిపించండి. మీ కంపోస్ట్ని జల్లించి విడిగా గానీ సంచుల్లో పోసి గానీ అమ్మవచ్చు. 4 నెలల కంపోస్ట్ సైకిల్లో అవసరమయ్యే డబ్బు అందుబాటుని సునిశ్చితం చేసుకోవడానికి నికరమైన క్లయింట్లని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. సన్నకారు రైతులు తమ భూములని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇబ్బందులు పడుతూ దిగుబడిని పెంచుకోవడానికి తరచుగా ఎరువుల్ని కొనడానికి సిద్ధపడతారు. అయితే కొద్దిగా శ్రమపడి కంపోస్ట్ని తయారు చేసుకుంటే దిగుబడి సహజంగా పెంచవచ్చు, నేలలో సారం కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమరం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆసనాలు వేసే ముందు సరైన శ్వాస తీసుకుంటున్నావా లేదా అనే విషయాల గురించి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక యోగా కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. ఆసనాలు వేసే ముందు మొట్టమొదటిగా చేయవలసిన విషయాలేంటో ఒకసారి చూద్దాం. తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఆసనాలు వేసే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. తెల్లవారుజామున ఆసనాలు వేయడం ఎంతైనా మంచిది. ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశాన్ని చూసుకుని ఆసనాలు వేయడం మంచిది. శబ్దాలు అరుపులు లేకుండా నిశ్శబ్దమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. పలచటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదంటే సుఖాసనం ఏదైనా సరే వేయవచ్చు. ప్రశాంతంగా కన్నులు మూసుకోండి. మీ ధ్యాస శ్వాస మీద నిలపండి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి, పీల్చినప్పుడు ముందుకు వస్తోందో లేదో గమనించుకోండి. పొట్ట ద్వారా కాకుండా ఛాతి ద్వారా గాలి పీలుస్తుంటే మీ శ్వాస సరికాదని ఒక్కసారి గమనించండి. ముందుకు వంగి ఆసనాలు వేసినప్పుడు గాలిని వదులుతూ, వెనక్కి వంగి ఆసనాలు వేసేటప్పుడు గాలిని పీల్చుతూ ఆసనాలు వేయండి. ముందుకు వంగే ఆసనాలు వేయగానే వెనక్కి వంగే ఆసనాలు కూడా వెంటనే వేయాలి. అలాగే వెనక్కి వంగే ఆసనాలు ముందుకు వంగే ఆసనాలు వేయండి. ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వేయాలి. వేసిన ఆసనంలో కొద్ది సెకండ్లు ఉండాలి. ఆసనం వేసేటప్పుడు నెమ్మదిగా వేసి ఇంకా నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి. కుంభకం వేసేటప్పుడు అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం 10 సెకండ్లు మాత్రమే చేయండి. గాలి పీల్చడం, వదలడం లాంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలడం, పీల్చడం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా, సరళంగా, ప్రశాంతంగా చేయాలి. ఆసనాలు వేసే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. యోగాసనాల వల్ల ఎన్నో జబ్బులు తగ్గుతాయి. అదే స్థాయిలో జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. మీ శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసనాలను నిర్ణయించుకుని చేయడం ఎంతైనా మంచిది. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం.

0: సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యోగా గురించిన అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరు సరైన శ్వాసే తీసుకుంటున్నావా లేదా అని ప్రశ్న చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రశ్న కొద్దిగా కన్ఫ్యూజ్ గా కూడా ఉంటుంది, అర్థం కాకుండా ఉంది కదా. కానీ దీని గురించి మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది మనలో సరైన శ్వాస తీసుకోవడం లేదని పరిశోధనలో తేలింది. ఇప్పుడు మీరు సరిగ్గా సరైన రీతిలో శ్వాస తీసుకుంటున్నారో లేదో చూద్దాం. కాలకృత్యాలు స్నానం పూర్తి చేసుకోండి. 5:30-6 గంటల మధ్య బ్రహ్మముహూర్త సమయం. ఇదే యోగాకు ఎంతో అనుకూలమైన సమయం. ఈ సమయంలో యూనివర్సల్ పవర్, కాస్మిక్ రేస్ రిలీజ్ అవుతాయని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ సమయంలో 2 సార్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయట. పలచటి బట్టని నేలపై పరవండి. పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనం ఏదైనా వేయండి. ఈ మూడింటిలో మీకిష్టమైన ఆసనాన్ని ఎంచుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మీ దృష్టి పొట్ట కదలిక మీద పెట్టండి. గాలి తీసుకుంటున్నప్పుడు పొట్ట ముందుకు వెళుతూ వెనక్కి వెళుతుందా, అలాగే ఛాతి ముందుకు వెనక్కి, అలాగే గాలి వదిలినప్పుడు ఛాతి ముందుక వెనక్క బాగా గమనించండి. 2 నిమిషాలు ఏకాగ్రతగా గమనించండి. కళ్ళు మూసుకుని శ్వాస మీద దృష్టి పెట్టండి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. గాలి పీల్చినప్పుడు లోపలకు బయటకు, అలాగే గాలి వదిలినప్పుడు పొట్ట కదలిక లోపలికి బయటకి ఒక పేపర్ పై రాసి పెట్టుకోండి. ఏది కరెక్ట్, ఏది సరైనదో మీకే తెలుస్తుంది. ముందుకు వెళ్ళండి. మళ్లీ కళ్ళు మూసుకోండి. దృష్టి శ్వాస మీద పెట్టండి. పొట్టని నెమ్మదిగా లోపలికి లాక్కుంటూ గాలి వదలండి. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా పొట్టని వీలైనంత లోపలికి లాక్కుంటూ వెంటనే గాలి తీసుకోండి. మళ్లీ గాలి వదలండి. అలా 10 సార్లు చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరు గాలి వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వీలైనంత నెమ్మదిగా లాక్కుంటూ ఆపై గాలి తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇంకా అర్థం కాకపోతే పొట్టపై చేయి పెట్టుకుని కూడా చూసుకోవచ్చు. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి, గాలి తీసుకుంటున్నప్పుడు పొట్ట ముందుకు. ఇది శ్వాస తీసుకోవడంలో సరైన పద్ధతి. మీ శ్వాస తీసుకునే పద్ధతి రిలాక్స్డ్గా, ప్రశాంతంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా మంది ఛాతితో గాలి తీసుకుంటారు. అనారోగ్యం వల్లనే కాదు, నాగరికత వల్ల కూడా. ఎంతో మంది వారి పొట్టకు బిగుతుగా బెల్టులు పెడుతూ ఉంటారు. దానివల్ల గాలి తీసుకునే పొట్ట చేసే పని కొంత ఛాతి తీసుకుంటుంది. ఒక పని మరొకరు చేస్తే ఏమవుతుందో తెలియదేమీ కాదు. మీరు సరైన పద్ధతిలో శ్వాస తీసుకుంటూ ఉంటే సరే, లేకపోయినా వదిలేయండి. మీ మనసులోంచి పూర్తిగా తీసేయండి. మీకు తెలియకుండానే శ్వాస సరైన పద్ధతిలో అవుతుంది. ఆరోగ్యానికి, ప్రశాంతత, ఆత్మవిశ్వాసానికి మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన యోగా ఇది ఎంతో అద్భుతమైనది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహించిన యోగాపై ప్రత్యేక కార్యక్రమం ఇంతవరకు విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు వినండి మరియు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చేస్తున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ ఇచ్చి నమ్మకమైన చిరునామా సిరిగాయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
3: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
3: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
3: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబి యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: కఠం వింటారు.
1: ఏంటి పిల్లలు అంతా హడావుడిగా ఉన్నారు?
2: ఏం లేదు మావయ్య, మేమంతా కలిసి గుడికి వెళ్ళాలనుకుంటున్నాము.
1: ఎందుకర్రా? మనమంతా కలిసి రేపు వనభోజనానికి వెళ్తున్నాం కదా, అక్కడ కూడా గుడుంది.
3: అది కాదు మామయ్య, మా స్నేహితులమంతా కలిసి వెళ్ళాలనుకుంటున్నాము.
1: సరే సరే, నీవు చెప్పినట్లే మీరంతా కలిసి వెళ్ళరండి. ఏంటర్రా మీరంతా కలిసి గుడికి వెళ్ళారుగా, ఆ విశేషాలేంటో మరి నాకు చెప్పరు?
3: సరే మామయ్య.
2: మావయ్య, మేమంతా కలిసి బిరబిరా శివాలయానికి వెళ్ళాం. అక్కడ పారేయేరు గలగలలు, పక్షుల కిలకిలలు విన్నాం.
1: అదేంటి, ఏదో విచిత్రమైన పదాలు మాట్లాడుతున్నావేంటి?
2: అదేంటి మావయ్య విచిత్రమంటున్నావు?
1: అవును, గలగల, కిలకిల, బిరబిర ఈ పదాలనే జంట పదాలు అంటారు. ఒక పదాన్నే మళ్లీ మళ్లీ వాడుకలో ఉపయోగిస్తాం.
4: ఏమిటి, అందరూ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు?
2: అమ్మా నువ్వురా మాతో కలిసిపోవచ్చు.
3: మామయ్య మాకు జంట పదాల గురించి తెలియజేస్తున్నారు.
4: జంట పదాలా? ఆ, నాకు ఈ పదాలతో ఒక గేయం తెలుసు, అది మీకు వినిపిస్తాను, వినండి.
2: జంట పదాల గురించి గేయం తెలుసా? పాడి వినిపించమ్మా.
4: వినండి. గైలే.

FM 90.4. రెడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం గలగల మాటలు తెలుగు

0: తళ తళ తళ తళ మెరుపులు మెరిసెను, చిటపట చిటపట చినుకులు కురిసెను, జల జల జల జల ఏరులు పారెను, ఘుమ ఘుమ ఘుమ ఘుమ పువ్వులు విరిసెను, వడి వడి వడి వడి పూలు కోసుకొని, చక చక చక చక మాలలు కట్టి, బిల బిల బిల బిల గుడికి చేరుకొని, దేవుని మెడలో దండలు వేసి దీవెనలిమ్మని మొక్కితిమి.
1: బాగుందమ్మా.
2: అయితే మీకంత బాగా నచ్చిందన్నమాట.
1: బాగుంది కానీ ఈ జంట పదాల గేయం మాకు నేర్పించమ్మా.
2: సరే అలాగే నేర్పిస్తాను.
3: తొందరగా పాడి వినిపించమ్మా.
2: సరే సరే సరే, నేను పాడిన తర్వాత నేను పాడినట్టుగా మీరు కూడా దాన్ని చక్కగా పాడాలి మరి.
1: అలాగే అమ్మా.

0: తళ తళ తళ తళ మెరుపులు మెరిసెను. చిటపట చిటపట చినుకులు కురిసెను.
1: చిటపట చిటపట

0: ఘుమ ఘుమ ఘుమ ఘుమ పూలు విరిసెను,
1: ఘుమ ఘుమ ఘుమ ఘుమ పూలు విరిసెను,
0: వడి వడి వడి వడి పూలు కోసుకొని,
1: వడి వడి వడి వడి పూలు కోసుకొని,
0: చెక చెక చెక చెక మాలలు కట్టి,
1: చెక చెక చెక చెక మాలలు కట్టి,
0: బిల బిల బిల బిల గుడికి చేరుకొని,
1: బిల బిల బిల

0: బాగుందో ఈ జంట పదాల గేయం.
1: అయితే మరి ఈ గేయంలో కొన్ని ధ్వనులు కూడా ఉన్నాయి, అవేంటో విందామా మరి?
0: అలాగే అమ్మా.
1: గల గల గల గల సౌవడితో, కిల కిల కిల కిల నవ్వులతో, బీర బీర బీర బీర నడిచాము, గబ గబ గబ గబ పోయాము, ఢమ ఢమ ఢమ ఢమ ఢమ రువు మోగెను.

0: బిలబిల బిలబిల గుడికి చేరుకొని దేవుని మెడలో దండలు వేసి దీవెనలిమ్మని మొక్కితిమి.
1: మరి ఈ గేయం అంతా మీరు చక్కగా పాడారు కదా.
2: అవును మామయ్య, మేమంతా కలిసి అమ్మతో పాడాము.
1: ఇప్పుడు ఈ గేయంలో కొన్ని పదాలకు అర్థాలు కూడా తెలుసుకుందాం.
3: భలే భలే, సరే మామయ్య.
1: మీరు ఒక్కొక్కరు చదివితే నేను అందులోని పదాలకు అర్థాలు వివరిస్తాను.
4: గల గల గల గల సవ్వడితో, కిల కిల కిల కిల నవ్వులతో, బిర బిర బిర బిర నడిచాము, గబ గబ గబ గబ పోయాము, డమ డమ డమ డమ డమురు మోగెను.
1: గలగల అంటే చప్పుడు వస్తుందనటానికి ఈ పదం ఉపయోగిస్తాం. సవ్వడి అంటే చప్పుడు శబ్దం. కిలకిల నవ్వినప్పుడు వాడతాం. బిరబిర అంటే వేగంగా అని అర్థం. గబగబ అంటే తొందర తొందరగా అని అర్థం. డమడమ అంటే శంకరుని చేతిలో ఉన్న డమరువు శబ్దం.
4: సుడివడి వడివడి గాలులు వీచెను, ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఉరుములూరిమెను, తళ తళ తళ తళ మెరుపులు మెరిసెను, చిటపట చిటపట చినుకులు కురిసెను, జల జల జల జల ఏరులు పారెను.
5: మరొక్కసారి పాడమ్మా.
4: సుడివడి

0: మెరిసెను, చిటపట చిటపట చినుకులు కురిసెను, జల జల జల జల ఏరులు పారెను.
1: బాగా పాడావు.
2: చిటపట అంటే వాన కురిసినప్పుడు ఈ పదం ఉపయోగిస్తాం. అలాగే జలజల ఈ పదాన్ని నీరు ప్రవహిస్తున్నప్పుడు వాడతాం.
3: గుమ గుమ గుమ గుమ పువ్వులు వీసెను, వడి వడి వడి వడి పూలు కోసుకొని, చక చక చక చక మాలలు కట్టి, బిల బిల బిల బిల గుడికి చేరుకొని, దేవుని మెడలో దండలు వేసి దీవెనలిమ్మని మొక్కితిమి.
1: మరొక్కసారి వినిపించు.
3: గుమ గుమ గుమ గుమ పూవులు వీసెను, వడి వడి వడి వడి పూలు కోసుకొని, చక చక చక చక మాలలు కట్టి, బిల బిల బిల బిల గుడికి చేరుకొని, దేవుని మెడలో దండలు వేసి దీవెనలిమ్మని మొక్కితిమి.
1: బాగా పాడావు.
2: ఇందులో కూడా గుమగుమ అంటే పూవుల వాసనను వ్యక్తపరుస్తున్నప్పుడు వాడతాం.
4: మావయ్య మాకు ఎన్ని విషయాలు తెలియచేస్తాయి.

0: మెచ్చావో.
1: అవునర్రా, మీరు మావయ్యనే మెచ్చుకుంటున్నారు, మరి నన్నెవ్వరూ మెచ్చుకోరేంటి?
2: అమ్మా, నీవు చాలా చక్కగా పాడి వినిపించావు. అది కోయిల గొంతులా ఉంది. అచ్చం అలాగే పాడావు.
0: అవునమ్మా, మాతో కూడా పాడించావు. ఇంకో విషయం ఏమిటంటే, మేమంతా కలిసి గుడికి వెళ్ళొచ్చాము. నీవు పాటలో కూడా గుడి గురించి చెప్పావమ్మా.
3: అమ్మా, ఆ జంట పదాల గేయాన్ని మరొకసారి వినిపించవు?
1: అలాగే, గేయాన్ని మళ్ళీ వినిపిస్తాను, వినండి.

తళ తళ తళ తళ మెరుపులు మెరిసెను, చిటపట చిటపట చినుకులు కురిసెను, జల జల జల జల ఏరులు పారెను, ఘుమ ఘుమ ఘుమ ఘుమ

0: బిలబిల బిలబిల గుడికి చేరుకొని దేవుని మెడలో దండలు వేసి దీవెనలిమ్మని మొక్కితిమి.
1: భలే బాగుందమ్మా.
2: అయితే మీ అందరికీ నేను అమ్మా చెప్పినవి నచ్చాయన్నమాట.
1: మాకు జంట పదాలంటే ఏమిటో తెలిసాయి. వాటిని ఉపయోగిస్తూ చక్కటి గేయం కూడా నేర్చుకున్నాం. ఎలా పాడాలో కూడా తెలుసుకున్నాం.
3: అమ్మా, మావయ్య, మీ ఇద్దరికీ మా ధన్యవాదాలు.
4: సరే సరే, భోజనం చేసే వేళ అయింది. మనమంతా కలిసి భోజనం చేద్దాం. రండి రండి, లేవండి. ఇంకా
3: అలాగే అమ్మా.
5: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం గలగల మాటలు తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం అచ్చుల పాటలు తెలుగు పాఠం వింటారు.
6: చిట్టిపొట్టి పాపలు సంతోషంగా గంతులేస్తూ బడికి రావాలంటే వాళ్లని ఆప్యాయంగా పలకరించి ప్రేమతో దగ్గరికి తీసుకుని స్నేహపూర్వకంగా వాళ్లల్లో ఒకరిలా కలిసిపోవాలి. పాఠశాలకు వచ్చిన పిల్లలకు ఆటపాటలతో బడిపట్ల ఇష్టం కలిగించాలి. బడికి వస్తే తనలాంటి 10 మంది పిల్లలతో కలిసి హాయిగా గెంతుతూ ఆటలాడుకోవచ్చని, బడి అంటే పాటలు పాడుతూ కబుర్లు చెప్పుకునే ప్రదేశమనే భావన వాళ్లకి కలిగించాలి. బడికి రాగానే పలక బలపం చేతికిచ్చి కదలకుండా కూర్చోబెట్టి ఆఆలు దిద్దమంటే వాళ్ల లేత మనసుల్లో బడి అంటే బందిఖానా అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అందువల్లనే ముందుగా వాళ్లకు తెలిసిన చిన్న చిన్న పాటలతో ఆటలతో వాళ్లను ఆకర్షించాలి.
7: అల్లరి చేసే అబ్బాయిలు, ఆడే పాడే అమ్మాయిలు, అందరూ కలిసి రారండి, పరుగు పరుగున రారండి. ప్రేమ్, చైతన్య, శర్వాణి, చార్వి, అంజలి, అందరూ వచ్చేయండి, వచ్చేయండి అమ్మా, అందరూ వచ్చేయండి.
8: ఓ, ఇదిగో వస్తున్నాం టీచర్.
9: పరుగు పరుగున వస్తున్నాం టీచర్, ఇదిగో వచ్చేసాం టీచర్.
7: వెరీ గుడ్ పిల్లలు. మరి ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందామా?
8: ఆటాడుకుందాం టీచర్.
7: సరే అయితే పాట పాడుతూ ఆటాడుకుందాం.
8: సరే, కానీ ఏం పాట టీచర్?
7: పిల్లలు, మీ అందరికి ఇష్టమైన పాట ఏంటి?
9: చుక్ చుక్ రాయుడు.
7: పాడతారా మరి?
9: ఓ అలాగే టీచర్.
7: పాడండి మరి.

0: వెరీ గుడ్.
1: చుక్చుక్ రైలు పాటతో పిల్లల్లో ఉత్సాహాన్ని నింపి అఆలతో అచ్చుల పాట పాడి వాళ్లల్లో ఎలా ఆసక్తిని కలిగిస్తున్నదో వినండి.
0: పిల్లలు, నేనిప్పుడు ఇంకో కొత్త పాట పాడతాను, వింటారా?
2: ఓ అలాగే టీచర్.
0: అమ్మ మొదటి దైవ

0: మధురము, ఆవు పాలు మధురము, ఇటుక గోడ మందము, ఈల పాట విందము, ఉడుత తోక అందము, ఊయలూగు చందము, ఎలుక వలన నష్టము, ఏనుగెకుట ఇష్టము, ఐస్ క్రీము చల్లన, ఒంటె నడక మెల్లన, ఓడ నీట తేలును, అవుటు బలి పేలును, అందరము ఆడుకుంటూ అంతఃపురము చేరుదా, అందరము ఆడుకుంటూ అంతఃపురము చేరుదా.
1: పాట భలే బాగుంది టీచర్, మేము నేర్చుకుంటాం టీచర్.
2: పాట బాగుందా? అయితే నేను చెప్తూ ఉంటాను, మీరు ఒక్క వరుస పాడాలి, సరేనా?
3: సరే టీచర్.
0: అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము,
3: అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము,
0: ఇటుక గోడ మందము, ఈల పాట విందము,
3: ఇటుక గోడ మందము.

0: ఎలుక వలన నష్టము, ఏనుగే కుట ఇష్టము.
1: ఎలుక వలన నష్టము, ఏనుగే కుట ఇష్టము.
0: ఐస్ క్రీము చల్లన ఒంటె నడక మెల్ల.

0: అందరము ఆడుకుంటూ అంతఃపురము చేరుదాం.
1: అందరము ఆడుకుంటూ అంతఃపురము చేరుదాం.
2: చిన్న చిన్న పిల్లలకు అచ్చుల పాట నేర్పించింది. ఇక ఆ తర్వాత ఆ పిల్లలు ఏం చేయబోతున్నారో విందామా?
0: పిల్లలు అల్ పాట నేర్చుకున్నారు కదా, మరి ఇప్పుడు నేను అల్ చెప్తూ ఉంటే మీరు కూడా చెప్పాలి, సరేనా?
1: ఓ అలాగే టీచర్.
0: వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు చెప్తారబ్బా? శర్వాణి నువ్వు చెప్పమ్మా. ఆ అమ్మా ఆ అరటి పండు.
3: ఆ అమ్మా ఆ అరటి పండు.
0: వెరీ గుడ్. అరటి పండు చాలా బలం. అయితే ఇప్పుడు ఎవరు చెప్తారబ్బా? తేజ ఎక్కడున్నాడు? తేజ నువ్వు చెప్పునానా? ఆ ఆవు ఆ ఆకు.
3: ఆ ఆవు ఆ ఆకు.
0: వెరీ గుడ్. బాగా చెప్పేశాడు. మళ్ళీ శర్వాణి నువ్వే చెప్పమ్మా. ఈ ఇల్లు ఈ ఇటుక.
3: ఈ ఇల్లు ఈ ఇటుక.
0: వెరీ గుడ్. చరిష్మా నువ్వు చెప్పమ్మా. ఈ ఈక ఈ ఈగ. వెరీ గుడ్. చరిష్మా చాలా బాగా చెప్పేసింది. ఇప్పుడు ఎవరు చెప్తారబ్బా? చార్వి ఎక్కడుంది? చార్వి నువ్వు చెప్పమ్మా. ఉడుత ఉల్లి.
3: ఉడుత ఉల్లి.
0: వెరీ గుడ్. శర్వాణి నువ్వు బాగా చెప్తున్నావు, ఇది కూడా చెప్పమ్మా. ఊయలా ఊడా.
3: ఊయలా ఊడా.
0: వెరీ గుడ్. బాగా చెప్పావు. తేజ ఎక్కడున్నాడు? తేజ కూడా బాగా చెప్తున్నాడు. తేజ నువ్వు చెప్పమ్మా. ఋషి.
3: ఋషి.
0: ఋషిలాగే ఉన్నావు నువ్వు. తర్వాత ఇంకెవరు చెప్తారబ్బా? చాలా మంది ఉన్నారు కదా. సరిత నువ్వు చెప్పమ్మా. నేను అన్నట్టుగా అనాలి. ఏ ఎలుక ఏ ఎద్దు.
3: ఏ ఎలుక ఏ ఎద్దు.
0: వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు. శర్వాణి చాలా హుషారుగా చెప్పేస్తుందర్రా, ప్రతిసారి చేయలేపుతుంది. ఇప్పుడు శర్వాణి నువ్వు చెప్పమ్మా. ఏ ఏనుగు ఏ ఏరు.
3: ఏ ఏనుగు ఏ ఏరు.
0: వెరీ గుడ్. అమ్మ బాబోయ్, తేజకు కూడా బోల్డ్ అని తెలుసు, చేయలేపేశాడు. తేజ ఇప్పుడు చెప్పమ్మా. ఐ ఐదు ఐ ఐస్ క్రీము.
3: ఐ ఐదు ఐ ఐస్ క్రీము.
0: అమ్మో, ఐస్ క్రీమ్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఇప్పుడెవరు చెప్తారబ్బా? అబ్బా, అంజలి ఇందాక నుంచి ఎదురు చూస్తుంది. అంజలికిద్దాం. అంజలి నువ్వు చెప్పమ్మా. ఓ ఒంటె ఓ ఒకటి.
3: ఓ ఒంటె ఓ ఒకటి.
0: అంజలి బాగా చెప్పింది కదా. అయితే ఇందాక నుంచి దీక్షిత చెప్తాను చెప్తాను అంటుంది. దీక్షిత ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. నేను చెప్పినట్టు చెప్పాలి. ఓ ఓడా. ఓ ఓనమాలు.
3: ఓ ఓడా ఓ ఓనమాలు.

0: బాగా చెప్పావు సరితా, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా.
1: ఔ ఔటు ఔ ఔషధము.
2: ఔ ఔటు ఔ ఔషధము.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇంకెవరున్నారబ్బా? చార్వి నువ్వు చెప్పమ్మా.
1: అం అందెలు అం అంగడి.
2: అం అందెలు అం అంగడి.
0: చాలా బాగా చెప్పారరా.
3: భలే భలే, చుక్చుక్ రైలుతో పిల్లల్లో ఉత్సాహాన్ని నింపి అఆల పాట అదేనర్రా. అచ్చుల పాట నేర్పించి పాటలోని అఆలను పిల్లలతో భలేగా చెప్పించారు కదా. మరి తర్వాత ఏం చేస్తారో విందామా?
0: అందరూ చక్కగా అఆలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ గోడకి ఒక బొమ్మల క్యాలెండర్ ఉందర్రా, దాన్ని చూసి దాంట్లో బొమ్మలు మీరందరూ గుర్తుపట్టి చెప్తారా మరి? సరే సరే, అందరూ ఒక్కసారి చెప్పొద్దు. నేను ఎవరిని రమ్మంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి బొమ్మలో ఎవరున్నారో చెప్పాలి, సరేనా?
4: సరే టీచర్.
0: ప్రేమిలా రమ్మా, ఈ బొమ్మల్లో చూడు, చూసావు కదా, ఇప్పుడు చెప్పు.
5: అమ్మా అమ్మా పాపని ఎత్తుకుంది టీచర్.
0: వెరీ గుడ్.
5: ఇంకా ఇదేమో అరటి పండు, మా అమ్మ నాకు రోజు అరటి పండు ఇస్తుంది టీచర్.
0: సరే, దీంట్లో ఏముంది?
5: దీంట్లో పిల్లలు బంతాట ఆడుకుంటున్నారు టీచర్.
0: బాగా చెప్పావు. తర్వాత ఎవరు చెప్తారు? అంజలి నువ్వు చెప్పమ్మా.
6: ఇది ఆవు టీచర్, మా అమ్మమ్మ ఇంట్లో ఆవులున్నాయి, ఆవులు పాలిస్తాయి తెలుసా?
0: అలాగా, మరి అంజలి చక్కగా చెప్పేసింది కదా. చైతన్య ఇటామ్మా నువ్వొచ్చి ఇది బాగా చూసి చెప్పు, చెప్పమ్మా.
7: ఇల్లు, నాకు ఇల్లు బొమ్మ ఉంది టీచర్, ఇది ఇటుక మరి ఇది ఈగ, ఇదేమో ఈక, ఈక పావురంది టీచర్.
0: వెరీ గుడ్. చైతన్య బాగా చెప్పేసింది కదా. ప్రేమ్ ఇలా రమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఇలారా, ఈ బొమ్మల్ని జాగ్రత్తగా చూసి చెప్పాలి, సరేనా? ఇప్పుడు చెప్పు.
7: ఉడత ఉడత జాంపండు తింటుంది టీచర్, ఇది ఉల్లిగడ్డ, ఇది ఉయ్యాల. మా చెల్లెలు ఉయ్యాల పడుకుంటే నేను ఉయ్యాలు ఊపుతాను టీచర్. ఇదేమో చెట్టు టీచర్.
0: వెరీ గుడ్, అన్నీ బాగా కనిపెట్టేశావు. మరి ఆ చెట్టు కిందకు కొమ్మలలాగా వేలాడుతున్నాయి చూడండి, పిల్లలు చూస్తున్నారు కదా, వాటిని ఊడలు అంటారు. ఏమంటారు చెప్పమ్మా?
7: ఊడలు.
0: అమ్మా చైతు, ఏదో అడగాలనుకుంటున్నావు కదా, ఏంటి చెప్పమ్మా?
6: ఈ బొమ్మలో చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చున్నాడు కదా, ఆయన ఎవరు టీచర్?
0: ఆయన్ని ఋషి అంటారు. ప్రేమ్ ఇది చూడమ్మా, ఇది చూసి నువ్వు చెప్పు.
7: ఎద్దు, ఇది ఎలుక.
0: ఇదేంటి?
7: ఇదేమో ఏనుగు. నాకు ఏనుగు పాట కూడా వచ్చు టీచర్.
0: వెరీ గుడ్. మరి ఈ బొమ్మ ఏంటి చెప్పు?
7: ఈ బొమ్మ నాకు తెలియదు టీచర్.
0: దీన్ని ఏమంటారంటే ఏతం అంటారు. ఏమంటారు చెప్పు?
7: ఏతం.
0: వెరీ గుడ్. మరి అంజలి ఏంటమ్మా, ఏంటి అలా చూస్తున్నావు?
6: హాయ్, ఇది ఐస్ క్రీమ్, భలే బాగుంటుంది తీయగా చల్లగా.
0: ఆహా, ఐస్ క్రీమ్ చూడగానే నీకు తీయగా చల్లగా అనిపించింది. ఇదేంటమ్మా నువ్వేం చెప్తావు? దీక్షిత చెప్పమ్మా.
8: ఐస్ క్రీమ్ నాన్న నాకు మా అన్నయ్యకు ఇప్పించారు టీచర్, నేను చెప్తా టీచర్ ఇది వంటే.
0: వెరీ గుడ్. అయితే ఇది ఎడారిలో ఉంటుంది, మరి ఇదేంటమ్మా చెప్పు?
6: ఇది గొలుసు.
0: ఇది గొలుసు కదమ్మా, దీన్ని వడ్డాణం అంటారు, దీన్ని నడుముకు పెట్టుకుంటారనమాట. అంజలి ఇలా రమ్మా, ఇదేంటో చెప్పు.
6: ఇది ఓడ, ఇది బాంబు, డామ్ అంటుంది, నాకు భయం. దీపావళి రోజు మా అన్నయ్య కాల్చాడు.
0: అలాగా బాంబుని అవుటు అని కూడా అంటారు తెలుసా? చైతన్య ఇది చెప్పమ్మా, ఇదేంటి?
6: ఇది మందు, జ్వరం వస్తే మా అమ్మ మందు వేస్తుంది.
0: మందుని ఔషధం అని కూడా అంటారు. అంజలి ఈ బొమ్మలో చూడు ఏముందో, ఇది నువ్వు చెప్పు.
6: గజ్జలు, ఇదిగో నా కాళ్ళకున్నాయిగా.
0: భలే బాగున్నాయి, వీటిని అందెలు కూడా అంటారు తల్లి. ఇదేంటమ్మా నువ్వు చెప్పు చైతన్య.
6: ఇది అంగడి, అక్కడ బిస్కెట్లు చాక్లెట్లు కూడా ఉంటాయి.
0: అలాగా, సరే సరే పిల్లలు, బొమ్మలు చూసారు కదా, మనం ఇప్పుడు మళ్ళీ ఒక పాట పాడుకుందాం, సరేనా?
4: సరే.
0: ఆలు దిద్దుదాము, అమ్మ మాట విందాము.

0: ఈలో చదువుదాము, ఈశ్వరుణ్ణి కొలుద్దాము, ఊలు దిద్దుదాము, ఊయలెక్కి ఊగుదాము, ఏఐ అంటూ ఏనుగెక్కి వెళదాము, ఓ ఔ అంటూ ఓనమాలు దిద్దుదాము, అం అహ అంటూ ఆనందంగా పాడుదాము, ఆనందంగా పాడుదాము.
1: పాట మాకు కూడా నేర్పించండి టీచర్, మేము పాడుతాం.
2: సరే అయితే, నేను పాడుతూ ఉంటాను, మీ అందరు కలిసి పాడాలి, సరేనా?
3: సరే టీచర్.
0: అఆలు దిద్దుదాము, అమ్మ మాట విందాము,
3: అఆలు దిద్దుదాము, అమ్మ మాట విందాము,
0: ఈలో చదువుదాము.

0: పిల్లలు
1: అందరూ చక్కగా పాడారు, చక్కగా మాట్లాడారు, బోల్డ్ అని చెప్పేశారు.
0: వెరీ గుడ్.
2: ఈరోజు పిల్లలు ఎంతో చక్కగా చుక్చుక్ రైలు ఆట ఆడుకున్నారు. అచ్చుల పాట అదేనర్రా, అఆల పాట పాడుకున్నారు, అఆలు చెప్పుకున్నారు. ఇంకా ఆ పిల్లలు బొమ్మల్లో ఏవేమున్నాయో కూడా చెప్పారు. అత్తయ్య అఆలను ఆడుతూ పాడుతూ ఎంత చక్కగా నేర్పించిందో కదూ. పిల్లలు ఇదే విధంగా అఆలను రాయటం కూడా నేర్చుకోవాలని ఆశిద్దాం.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం గలగల మాటలు తెలుగు పాఠం మరియు అచ్చుల పాటలు తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్
5: 9494 5658. లిజనర్స్, మరింకెందు కాలస్యం, వెంటనే డైల్ చేసేయండి 9704949492 కి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు.

0: FM 90.4.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ

0: క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, ఎంబీబీఎస్ డిఎన్బి, ఎంఎస్ న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి, ఎంబీబీఎస్ ఎంఎస్, ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఎస్ఐ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు

0: సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, ఆరో సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234545.

ఎలక్ట్రికల్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం సెల్ 9 8 6 7 4 2 5 5 8

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, MDS, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, MDS, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: సెరమిక్ మరియు జీర్కోనియ క్యాప్స్, నల్లగా మారిన చెవులకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, పాస్టర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: विष्णु एफएम 90.4। హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాడు మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి అప్పట్లో ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ఇది కలియుగం, అంటే అవసరాల యుగం. తినేటప్పుడు విస్తరాకు అంటారు, మరి తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలానే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు, అవసరం తీరాక తెలిసిన వాడు అంటారు. మన పక్కన 100 మంది ఉండాల్సిన అవసరం లేదు, మన మంచి కోరేవాడు.

ఒక్కరున్నా చాలు, వంద మందితో సమానం. మరా ఒక్కడు శివుడైతే చాలు, సమస్తం మీకు తోడున్నట్టే. మరి ఎవరి జీవితం వారికే గొప్పగా ఉంటుంది, అంతే కదండి. ఎందుకంటే ఆ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో వారికి మాత్రమే తెలుసు కాబట్టి. కాబట్టి ఎవరిని కూడా, ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఎవరిని తక్కువగా చూడకూడదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. మరి ఎప్పుడైనా మనసు తొందర పెట్టినా, మాట తొందర పడుతున్నా శివశివా అనుకుంటే అసలు సమస్యయే ఉండదు కదండి. అంటే ఇది కలియుగం కదా, అంటే అవసరాల యుగం. మరి తినేటప్పుడేమో విస్తరాకు అంటూ ఉంటారు, తిన్న తర్వాత ఇంగిలాకు అంటారు, అంతే కదా. అవసరం ఉన్నప్పుడేమో మనవాడు అంటారు, మరి అవసరం తీరాక తెలిసిన వాడండి అంటూ ఉంటారు. అంటే మన పక్కన వంద మంది ఉండాల్సిన అవసరం లేదు, మన మంచి కోరేవాడు ఒక్కరున్నా చాలు, ఆ ఒక్కడు శివుడైతే చాలు, సమస్తం మీకు తోడున్నట్లే, అంతే కదండి. అంటే ఎవరి జీవితం వారికి గొప్పగానే ఉంటుంది కదా, ఎందుకంటే మరి ఆ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో వారికి మాత్రమే తెలుసు కాబట్టి. ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది, అందుకే ఎవరిని తక్కువగా చూడకూడదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఎప్పుడైనా మనసు తొందర పెట్టినా, మాట తొందర పడుతున్నా శివశివా అనుకుంటే అసలు సమస్యే ఉండదు. ఏమంటారు? ఓకే లిజనర్స్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నివాళి తెలియజేస్తూ, మరి మావి చిగురు చిత్రం నుండి కోదండ రాముడంట అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: కూర్చోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
1: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి అయినా ఏది

0: వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురుగారు.
2: పాటటమ్మా, పాడేస్తే పోలా.

లిజ్నెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. కళానీ నడమ కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి రోజు థర్స్డే గురువారం కదా, మరి మహాలయ పక్షం గురించి ఈరోజుకి ఒక టాపిక్ గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి అలానే ఈరోజు మనం మరి మహాస్వామి వారి గురించి కూడా తెలుసుకుందాం. మరి ఇప్పుడు జరుగుతుంది మహాలయ పక్షం కదా, మరి దాని ప్రాశస్త్యం గురించి మరి మహాస్వామి వారి మాటల్లోని మనం తెలుసుకుందాం. మరి ప్రతి మానవుడు మరి పితృదేవతలకు కృతజ్ఞతలు తెలపవలసింది. ప్రతి ఒక్కరూ కూడా మరి పితృదేవతలకు రుణపడి ఉంటారు, కాబట్టి వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. మరి వీటితో పాటు మన తోటి మనుషులకు కూడా సహాయపడాలి. కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం పెట్టాలి, అది మనుష్యయజ్ఞం. వేదములు నేర్చుకుని ఆమ్నాయం చేయడం, బోధించడం దేవయజ్ఞం. మరి అందరి తరపున దేవయజ్ఞం చేయడం కొందరి పని, అంటే అందరూ చేయవలసింది చెయ్యగలిగింది భూతయజ్ఞం. అన్ని ప్రాణుల యందు ప్రేమ దయ కలిగి ఉండటం, ఆహారం అందించడం వంటివి. ఇక పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం అందరూ కూడా ఏదో ఒక రకంగా చేయవలసినవి. ప్రతి ఒక్కరూ కూడా వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లు. మరి తిరుక్కురల్ రచించిన తమిళ కవి తిరువళ్ళువర్ కూడా అదే చెప్తూ ఉంటారు. తెన్పు లెత్తర్ దైవం విరుండు ఒక్కళ్ళతన్ ఎన్రు అగు అయిత్తల్ అంబల్ తలై అంటారు. అంటే తెన్పు లెత్తర్ అంటే పితృదేవతలు, తాత ముత్తాతలు అందరూ కూడా వారి యొక్క రుణాన్ని తీర్చవలసిందే. మరి వేదం మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్తోంది. అంటే మన తల్లిదండ్రులు దైవ సమానులు, వారిని ఎన్నటికీ కూడా దూషించరాదు. వారు ఎంత చెడ్డవారైనప్పటికీ వారిని నిందించడం పిల్లల పని కాదు. వారు ఎలాంటి వారైనా వారు తల్లిదండ్రులే. వారి లోకాన్ని వదిలి వెళ్ళిన తరువాత తప్పకుండా వారికి వైదికంగా శ్రాద్ధ కర్మలు చేయాలి. శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కృతులు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవాలి అని ఒప్పుకున్నారు. ఇక మనం సమర్పించే నువ్వులు, నీళ్లు, అన్నపిండములు, ఫలములు ఇక్కడే ఉంటాయి కదా. మరి ఇక మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా. మరి పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించుంటే వారి కోసమని ఇవన్నీ చేయడం పిచ్చి పని అనేది కొందరి వాదన. మరి దీనికి సంబంధించి ఒక చక్కని కథ అయితే తెలుసుకుందాం. ఒక మోతుబరి తన కొడుకును మరి దూరాన ఉన్న ఒక పట్టణానికి పై చదువులకి పంపించాడు. మరి కొన్ని దినాల్లో ఫీజు కట్టాలని చెప్పి అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాశాడు. తండ్రి కాస్తంత కలవరపడ్డాడు. మరి అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి మరి గుమస్తా గారికి డబ్బులు ఇచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు. మరి డబ్బులకి కన్నాళ్ళు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు. మరి కొద్దిసేపటి తర్వాత

0: తర్వాత ఆ గుమస్తా, డబ్బు మీ అబ్బాయికి పంపబడింది, అతనికి చేరుతుంది అని అన్నాడు. ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు. మరి డబ్బు అక్కడ ఉన్న గళ్ళపెట్టులోనే ఉంది, డబ్బు కట్టి ముడి కూడా వేయనేలేదు. మరి అతను గుమస్తా గారితో, అంటే నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది కదయ్యా, మరి వాటికి మీరు కన్నం కూడా చేయలేదు, మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అన్నాడు. మరి గుమస్తా అతనితో మీ అబ్బాయికి చేరుతుంది అని చెప్పి ఖచ్చితంగా చేరుతుంది అని భరోసా ఇచ్చాడు. ఇక తర్వాత అతని సందేశాలు పంపే పనిలో మునిగిపోయాడు. ఆ పల్లెటూరు రైతు సమాధాన పడలేదు, కానీ వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది కదా. కాబట్టి ఏంటంటే, మనం భగవంతుడికి ఏదైనా నివేదన చేసినా భగవంతుడు వచ్చి తింటాడా, అలాగే పితృదేవతలకు ఏదైనా సమర్పించినా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారా, ఇటువంటివి మనము అనకూడదు. అంటే తెలిసి తెలియని జ్ఞానం అని చెప్పేసి అని అంటూ ఉంటారు చూసారు మన పెద్దవాళ్ళు. అంటే తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నాకు తెలియదు అని ఉండాలి. కొంతమంది కొంచెం తెలిసి కొంచెం తెలియకుండా, తెలిసి తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు కదండి. కాబట్టి ఏంటంటే, పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా అటువంటిదే. మరి శాస్త్ర ప్రకారం చేయవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్లు దేవతలు చేస్తారు. మరి వారు ఆవులుగా పుట్టినట్లయితే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి దాణా రూపంలో అందుతుంది. పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు. కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు, అది వారికి చెందుతుంది అంతే. మరి ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా. మరి అతను ఈ దేశంలో నివసించకపోయినా అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు. కాబట్టి ఇక్కడ రూపాయల్లో ఇచ్చినా అక్కడి డాలర్లుగానో పౌండ్లుగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది. అలానే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించింది వారికి చెందుతుందన్నమాట. మరి ఇక్కడ ముఖ్యంగా ఉండవలసింది తల్లిదండ్రులు ఎందు కృతజ్ఞతాభావం, శాస్త్రమునందు నమ్మకం, శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం. నమ్మకానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలానే చెయ్యాలి. మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా? నేను నా ఇష్టం వచ్చిన చిరునామా వ్రాస్తాను, పోస్ట్ డబ్బాలు వేయను, నా ఇంట్లో నా డబ్బాలని వేస్తాను అంటే అది చేరుతుందా? చేరదు. అలానే ప్రేమ, భక్తి, జ్ఞానం వంటి స్థితులకు ఎటువంటి నియమం లేదు. కానీ ఫలం ఆశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరం. ఆ నియమాలను తెలిపేది శాస్త్రం. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్ని ఇస్తుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఒక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదులకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, మనచమ్మ వెంకట భావన మనకి SMS చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే మాకు షిరిడి సాయి చిత్ర నుండి ఒక్కడే దేవుడు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు, తెలుసుకోపోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక భవంతి కట్టాలన్నా, ఏం కట్టాలన్నా మరి వాస్తు చూసుకుంటాం కదండి. మరి ముందుగా వెళ్ళేది మనం ఎక్కడికి, పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే మరి వాస్తు ఎలా ఉంది, బాగుందా లేదా, ఇక్కడ పెట్టచ్చా పెట్టకూడదా, ఇలా కట్టచ్చా కట్టకూడదా అని చెప్పేసి అంటూ ఉంటాం. అసలు ఈ వాస్తు ఎవరండి? మరి వాస్తు పురుషుడు అంటూ ఉంటారు కదా, అసలు ఈ వాస్తు పురుషుడు అంటే ఎవరు తెలుసుకుందామా? మరి పూర్వకాలంలో అంధతాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ఉప్పు తిప్పలు పెడుతూ ఉండేవాడు. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. మరి ఆ సమయంలో శివుని లలాటం నుండి దాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళ వదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి ఆకాశాలను ఆవరించసాగింది. మరి ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు, బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. మరి సమస్త భూతములను సంభవించువాడు సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానాన్ని చెప్పాడు. ఇక బ్రహ్మదేవుని యొక్క ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు. మరి ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదాలు, వాయువ్య ఆగ్నేయ కోణములందు బాహువులు ఉండునట్లు అధోముఖంగా భూమిపై పడింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నారు. మరి ఇంతమంది దేవతల తేజస్ సముదాయంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్ని వాస్తు పురుషుడిగా సృష్టించాడు. మరి వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ, శనివారం, కృత్రిక నక్షత్రం, వ్యతిపాత యోగం, భద్రణాకరణం గుళికతో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు. ఏ అపకారం చెయ్యని నాపై అధిష్ఠించి ఈ దేవతలు పీడించుచున్నారు, మరి వీరి నుండి నన్ను కాపాడమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి, వాస్తు పురుష,

గృహములు నిర్మించినప్పుడు త్రివిధమైన గృహప్రవేశ సమయములందు గ్రామ నగర పట్టణ దుర్గ దేవాలయ జలాశయ ఉద్యానవన నిర్మాణ సమయములందు ముందుగా నిన్నే పూజిస్తారు. అలా పూజించని వారికి దరిద్రముతో పాటుగా అడుగడుగున విఘ్నములు చివరకు మృత్యువు కూడా సంభవించునని వాస్తు పురుషునికి వరమిచ్చాడు. మరంతేకాకుండా వాస్తు పురుషునిపై అష్టదిక్కుల్లో ఉన్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థలాల్లో నివసించే దేవతలు వారి వారి నిధులు నిర్వహించడం వలన గృహస్థులకు సర్వసుఖములు సత్ఫలితాలు కలుగునట్లు ఆశీర్వదించారు. ఇక బ్రహ్మదేవుని యొక్క ఆశీస్సుల ప్రకారం ఈశాన్యమున ఈశా, ఆగ్నేయమున అగ్ని, నైరుతిన ఆదిత్యుడు, వాయువ్యమున వాయువు, తూర్పున వరుణుడు, ఉత్తరాన కుబేరుడు. మరి అష్టదిక్కుల్లో అధిష్ఠించిన ఈ దేవతలు తృప్తి చెందే విధంగా నిర్మాణ క్రమం ఉంటే కనుక ఆ గృహంలో నివసించే వాళ్ళు సర్వసుఖ సంపదలు పొందుతారు. ఇది వాస్తు పురాణం. మరి ఈశాన్యంలో పూజలు, పవిత్ర కార్యములు, ఆగ్నేయమున అగ్నిదేవునికి సంబంధించిన వంటవార్పు, నైరుతిన ఆయుధ సామాగ్రి, వాయువ్యాన స్వతంత్రాభిలాష చిహ్నాలు, తూర్పున ఆదిత్యునికు ప్రీతికరమైన పనులు, యమస్థానమైన దక్షిణమున శిరస్సు వంచి నిద్రించుట, మరి కుబేరస్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలుకొనుట, వరుణస్థానమైన పశ్చిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు తృప్తిని కలిగిస్తాయి. మరి ఈ సారాంశాన్ని వాస్తుశాస్త్రం నియమాలు మనకు వెల్లడిస్తున్నాయన్నమాట. అంటే గృహ నిర్మాణాలు చాలా రకాలు. మరి వీటిలో మనుష్యోపయుక్తములు, పశువులకు సంబంధించిన నిర్మాణాలు, పక్షులకు సంబంధించిన నిర్మాణాలు, దేవతలకు సంబంధించిన నిర్మాణాలు, ఇలా అనేక విధాలుగా ఉంటాయి. మరి వాస్తుశాస్త్ర కర్మలు నిర్మాణాలని ముఖ్యంగా 4 భాగాలుగా విభజించారన్నమాట. ఏంట 4 అంటే సాధారణ మనుష్య నివాసాలు, ప్రభు నిర్మాణములు, దేవతా నిర్మాణములు, సర్వసాధారణ ప్రజోపయోగ నిర్మాణాలు. అంటే సామాన్యంగా ప్రతి గృహస్థులకు కూడా అవసరమైన సదుపాయాలను గురించి మార్పులతో నిర్మాణాలు అనేవి చెప్పబడి ఉన్నాయి. మరి ఈనాటిది వాస్తుశాస్త్రం అంటే వాస్తు అనేది ఈనాటిది కాదండి, రాజుల కాలం నుంచే ఉంది. మరి ప్రతిరోజు కొలువులో ఒక జ్యోతిష్యునితో పాటు ఒక వాస్తు పండితుడు కూడా ఉండేవాడు. మరి మహారాజు ఏ నిర్మాణం చేయాలన్నా వాస్తు పండితుల సూచనలు పాటించినట్లు చారిత్రక ఆధారాలు కూడా లభిస్తున్నాయి. మరి అంతేకాదు, వాస్తు వేదకాలం నాటిది అని చెప్పేందుకు ఆధారంగా పలు తాళపత్ర గ్రంథాలు కూడా మనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయన్నమాట. ఏమంటారు ఓకే లిజినెస్, మరి వాస్తు పురుషుడు అని చెప్పంటూ ఉంటారు, అసలు ఆయన ఎవరు ఏంటనే దాని గురించి చక్కటి విషయం తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, తేజ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు, హ్యాపీ వెన్స్డే అంటున్నారు. మరి అలానే ఈరోజు మా ఆప్తులు మాణిక్యాలరావు గారికి, పాలూరి కమిషనర్ గారికి, అపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ చెప్పండి అంటున్నారు. అలానే జీవన పోరాటం మూవీ నుంచి మరిచిపో నేస్తమా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మాణిక్యాలరావు గారికి, కామేశ్వరరావు గారికి, అలానే మీ అపురూప స్నేహమల ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి కూడా పెద్ద హాయ్. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేమంది. ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం అండి. మరొక ఊర్లో రామయ్య సోమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య చాలా ధనవంతుడు, కానీ అతనికి ఒక అలవాటు ఉండేది, తను ఏ చిన్న సహాయం చేసినా ఊరంతా చెప్పుకోవాలి, అందరూ తనను మెచ్చుకోవాలి అనుకునేవాడు. అందుకోసం 10 మంది చూస్తుండగానే దానాలు చేసేవాడు. కానీ సోమయ్య అలా కాదు, చాలా సౌమ్యమైన వ్యక్తి. ఎవరికైనా సహాయం కావాలంటే ఎవరికీ తెలియకుండా గుప్తంగా సహాయం చేసేవాడు. ఎటువంటి ప్రశంసలు కూడా ఆశించేవాడు కాదు. మరొకరోజు ఆ ఊరి గుడిలో ఒక పెద్ద ఉత్సవం జరిగింది. రామయ్య అందరి ముందు నిలబడి గుడి అభివృద్ధి కోసం భారీ విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. మరి ఊరి జనమంతా కూడా, అయ్యో బాబోయ్, రామయ్య ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు అని పొగిడారు. రామయ్య గర్వంతో ఉప్పొంగిపోయాడు. మరి అదే సమయంలో గుడి బయట ఒక ముసలాయన ఆకలితో అలమటిస్తూ పడిపోయాడు. మరి లోపల ఊరి జనం రామయ్యను పొగడటంలో బిజీగా ఉండటంతో ఎవరూ కూడా ఆ ముసలాయన్ని పట్టించుకోలేదు. కానీ సోమయ్య ఆ వృత్తుణ్ణి చూశాడు. వెంటనే ఎవరికీ తెలియకుండా బయటకొచ్చి తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో ఆహారం కొనిపించి ఆ వృద్ధుడి ఆకలి తీర్చాడు. మరి ఆ ముసలైన కళ్ళల్లో ఆనందాన్ని చూసి సోమయ్య మనసులోని తృప్తిపడి వెళ్ళిపోయాడు. ఇక ఆ రాత్రి ఊరి పూజారికి ఒక విచిత్రమైన కలొచ్చింది. మరి కళలో భగవంతుడు ప్రత్యక్షమై, మరి ఈరోజు గుడి ఉత్సవంలో నాకు కేవలం ఒక్కరే నిజమైన సమర్పణ చేశారు, అది సోమయ్య చేసిన సహాయం మాత్రమే అని చెప్పాడు. ఇక మరుసటి రోజు పూజారి ఈ విషయాన్ని ఊరి జనం మధ్యలో చెప్పాడు. మరి రామయ్య ఆశ్చర్యపోయి, అదేంటి, నేను అంత పెద్ద విరాళం ఇస్తే భగవంతుడు నన్ను కాదని, ఏమీ ఇవ్వని సోమయ్యను మెచ్చుకున్నాడా, ఎందుకు అని అడిగాడు. అప్పుడు పూజారి ఇలా అన్నాడు, రామయ్య నువ్విచ్చింది దానం కాదు, నీ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడానికి చేసిన వ్యాపారం. నువ్వు కీర్తిని ఆశించి ఇచ్చావు, జనం నిన్ను పొగిడారు, నీకు అక్కడే ప్రతిఫలం దక్కింది. కానీ సోమయ్య ఎలాంటి గుర్తింపు ఆశించకుండా తోటి మనిషి బాధను చూసి తట్టుకోలేక మనస్ఫూర్తిగా సహాయం చేశాడు. అందుకే భగవంతుడికి సోమయ్య చేసిన సేవ మాత్రమే నచ్చింది అని చెప్పాడు. రామయ్యకు తన తప్పు తెలిసొచ్చింది. మరి చూపించుకోవడానికి చేసే మంచి కంటే హృదయపూర్వకంగా చేసే మంచే మిన్నా అని గ్రహించాడు. మరి చిన్ని కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన సారాంశం నీతి ఏంటంటే, మనం చేసే

మంచి పని ఇతరులకు కనిపించాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షికి ఆ భగవంతుడికి తెలిస్తే చాలు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, చౌటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు, పృథ్వీ, నారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భారతీయుడు చిత్రం నుండి పచ్చని చిలుకలు తోడుంటే అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజనర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరి బోలెడు అని ఎస్ఎంఎస్లు అయితే వచ్చేసాయి, మా సాంగ్ ప్లే చేయండి, మా సాంగ్ ప్లే చేయండి అంటున్నారు. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, మరి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చేనిగర్పు వెంకటేష్ గారు, లత, వర్షిణి, వంశీ, చైతన్య, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి నేను నా దేశం చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి వాస్తు పురుషుడి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు.

థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి విజయ మేడం గారు సంకల్పంతో చేసిన పని అనుకున్న చోటుకు చేరుతుంది అన్నట్లుగా మంచి మంచి మాటలు చెప్పారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. అలానే ఈరోజు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా వారికి నివాళి తెలియజేస్తూ ఒక చక్కని పాటను కూడా ప్రసారం చేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పంపించారు డున్నాగ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు అక్టోబర్ 1 అల్లు రామలింగయ్య గారి జయంతి అని చెప్పంటున్నారు. నవ్వుల హరివిల్లు అల్లు రామలింగయ్య, తెలుగు తెరపై హాస్యపు విరిచెల్లు అల్లు, నటనలో వైవిధ్యం, పాత్రలో పరిపూర్ణం, విలనిజమైన హాస్యమైన మాట విరుపుతో పండించగల నటుడు, ముచ్చటైన 3 తరాల నటుడు, 1000 చిత్రాల హాస్య నటుడు, 1000 ఏళ్ల హాస్యరసాన్ని రంగరించి ప్రేక్షకులకు అందించిన అద్భుత నటుడు, అమరజీవి, హాస్యం ఉన్నంత వరకు అల్లు రామలింగయ్య జీవించే ఉంటారు అని చెప్పంటున్నారు. అలానే చిలక జోస్యం చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: நீ குழு குழு
1: நீ தழுக்குழு
0: அப்பா நீ குழு குழு
2: தழுக்குழு
0: கிளிகி
3: లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు

ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, శుభ మధ్యాహ్నం విజయ బంగార్ తల్లి అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. అక్టోబర్ 1 ఇది మంచిదని ఇది చెడ్డదని అందరికీ అన్ని విషయాల్లోనూ అవగాహన కల్పిస్తూ మనందరినీ మంచి మార్గంలో పయనింప చేయడంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి మరి పిన్నవారందరికీ కూడా ఎంతో జ్ఞాన విజ్ఞానాలను ప్రసాదించేటటువంటి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, సీనియర్ సిటిజన్స్ డే అంటున్నారు. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా ముందుగా మన రేడియో విష్ణు ఛానల్కి వెరీ సీనియర్ సిటిజన్స్ అగు మన పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు అంటున్నారు. అలానే అక్టోబర్ 1 సాత్విక ఆహారమైన శాఖాహారం అనేది మనకు చక్కని ఆరోగ్యంతో పాటుగా మనలో చక్కని ఆలోచనలు కూడా కలిగిస్తూ చక్కని ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని అందిస్తుంది అందరికీ. మరి ముఖ్యంగా శాఖాహార ప్రియులందరికీ కూడా ప్రపంచ శాఖాహార దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే మరి అక్టోబర్ 1 మనిషి చక్కని ఆరోగ్యకరమైన జీవితానికి శాఖాహారంతో పాటుగా చక్కని ఆరోగ్యానికి చక్కని ఆలోచనలకు తద్వారా చక్కని జీవితానికి ఉపకరించేది హాస్యం. అలాంటి హాస్య గుణకులు మనకెన్నో పంచిపెట్టినటువంటి ప్రముఖ హాస్య నటులు అల్లువారి వటవృక్ష మగాళ్ళు రామలింగయ్య గారి జయంతి, ఆయనకు నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 30 అనగా నిన్న మరి 1981లో నేను మా ఆవిడ చిత్రం ద్వారా మనకు హాస్య చిత్రాల దర్శకులుగా పరిచయమైన ప్రముఖ దర్శకులు, నా అభిమాన దర్శకులకు దర్శకరత్న డాక్టర్ దాసనారాయణరావు గారి ప్రియ శిష్యుల్లో ఒకరు అగు రేలంగి నరసింహారావు గారి పుట్టినరోజు జరిగింది. వారికి బిలేటెడ్గా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. అలానే కన్నయ్య, కిట్టయ్య, చిన్నోడు, పెద్దోడు, మరి బ్రహ్మచారి మొగుడు వంటి చిత్రాలకు డైరెక్షన్ చేసిన రేలంగి వారు 1951 సెప్టెంబర్ 30 పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో జన్మించడం జరిగింది అంటున్నారు. దాదాపుగా 70 అద్భుతమైన చిత్రాలను లివింగ్ లెజెండ్ అగు రేలంగి నరసింహారావు గారు వారి గురువు గారైన దాసరి గారి బాటలోని హాస్య బ్రహ్మ జంధ్యాల గారి బాటను ఎంచుకుని జంధ్యాల గారి వలె రేలంగి వారు కూడా ఆయన తొలి చిత్రమైన నేను మా ఆవిడ చిత్రం దగ్గర నుండి జంధ్యాల గారి వలె చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్ గారులతో ఎక్కువ చిత్రాలు తీయడం జరిగింది అంటున్నారు. మరి రేలంగి నరసింహారావు గారికి బిలేటెడ్గా మరోమారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి ఈ సందర్భంగా ఆయన డైరెక్షన్లో వచ్చిన బ్రహ్మచారి మొగుడు చిత్రం నుండి మరి బాలుగారు పడినటువంటి భువనచంద్ర గారి రచనలు, జేవి రాఘవులు గారి సంగీత సారథ్యంలో కాస్కోరా అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. అలానే ప్రాణం మరో జన్మలు మరో ప్రాణంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం శ్రాద్ధ కర్మలు చేయడం, తర్పణాలు వదలడం వల్ల ఉపయోగం ఏముంది అంటూ మిడిమిడి జ్ఞానంతో అవగాహన రాహిత్యంగా మాట్లాడే వారి మాటలకు ఇక్కడ మారే డబ్బు ఆయా దేశాల్లో మారకపోయినా ఇక్కడ మనం చెల్లించే డబ్బుకు ఆయా దేశాల్లో చెలామణయ్యే డబ్బులు రూపంలో ఏ విధంగా అయితే వారికి చేరుకుంటుందో అదేవిధంగా మనం వదిలే తర్పణాలు వారికి చేరుతాయని, ఆ సర్వేశ్వరుడు ఎవరి ద్వారా ఎవరికి చేర్చాలో వారికి చేరుస్తాడనేందుకు కేవలం మన ధర్మం ప్రకారం మనం చేయవలసింది, మనం చేయాలని చక్కని రీతిలో చాలా చక్కగా సంపూర్ణమైన మరి సమాధానాలు తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకు పంపించారు బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి యముడికి మొగుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, మరి సోమనాథ జనార్దనరావు గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి పితృదేవతల ఆరాధన వల్ల కలిగే సత్ఫలితాల గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు. స్టోరీ కూడా చాలా చక్కగా ఉంది అంటున్నారు. అలానే వాస్తు పురుషుని వృత్తాంతం కూడా చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అందరికీ కూడా శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ గురువారం అంటున్నారు. మరి సాయిబాబా రాఘవేంద్ర స్వామి ఆశస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా అంటున్నారు. అలానే స్టోరీల మహారాణి, మరి మంచి మంచి మాటలు, స్టోరీలు, అలానే వాస్తు గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి లిజినెస్ విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వమరి నమస్కారాలతో మీ విజయ.

0: పలే పొగిడి అన్నమాట. ఏదిరా నీ రంభ
1: నా ఒక్కటి అడక్కు
0: చాలించబోయ్ మన్మథలీలా.

0: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో గున్నేశ్వరరావు గుమ్మడడియాలు అనే కథను నిన్నటి తరవై భాగాన్ని వింటారు. పైగా ఇది నా అంత బరువుంది, ఎలా చెయ్యాలి దీంతో? జాను డియర్, దీన్ని శుభ్రంగా గుడ్డతో తుడిచి చిన్న చిన్న ముక్కలు చేయాలి. చిన్నప్పుడు మగపిల్లాడి గాటు పెట్టాలి అంటూ నాతో గాటు పెట్టించేది అమ్మమ్మ. తర్వాత ఆ కాయలని అమ్మమ్మ, అత్తయ్యలు అంతా కలిసి చకచక తరిగి పెద్ద గుడ్డలో ముక్కలన్నీ మూట కట్టి దానిమీద రుబ్బురోలు పెట్టేవారు. 20 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఎలా, ఇది నాకు రాదే. పోనీ, మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నేర్చుకురానా? ఒళ్ళు మండిపోయింది జాహ్నవికి. చచా, నువ్వంత ఫీల్ అయితే దీన్ని ఎవరికైనా ఇచ్చేస్తాలే. అయినా అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తావు సింపుల్గా, ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న పని చేయలేవా? రెచ్చగొట్టాడు. నువ్వు చేస్తావుగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ డీల్స్, నువ్వు చెయ్యలేవా? ఎదురుదాడికి దిగింది. అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యలకు మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వడం, హాలిడే స్పాట్స్కు తీసుకెళ్లడం చూశాను. కానీ ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చి ఇలా స్పాట్ పెడతారని నిన్ను చూశాకే తెలిసింది. ఏడవలేక నవ్వింది. పోనీ అమ్మని ఏ ఒక్కర్లేదు, దీన్ని తరిగి తగలై, నన్ను డిస్టర్బ్ చేయకు అన్నట్లు ఈ బండకాయని ఇంగ్లీష్లో ఏమంటారు? అది అది ఏమంటారో తెలీదు, ఎలా చెయ్యాలో తెలీదు. తెచ్చి నా నెత్తి మీద పెట్టడం మాత్రం తెలుసు. నన్ను డిస్టర్బ్ చేసి విసిగించుకు. విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంది. జాను, జాను కంగారుగా పిలిచాడు. నేనేం చచ్చిపోను, నన్ను విసిగించుకు లోపల నుంచి అరిచింది. అది కాదు జాను, పోనీ నెట్లో చూద్దామా? తను లోపల అదే పనిలో ఉందని గ్రహించి అడిగాడు. ఎలాగో కనిపెట్టేశాడు తనేం చేయబోతుందో. ఈ పేరు తెలియని డిష్ను వెతికి పట్టుకోవాలంటే ఇద్దరూ ఉంటే ఈజీ. తలుపు తెరిచింది. వెల్కమ్ సార్, వెతకండి. నెట్ బ్రౌజ్ చేశాడు. సీరియస్గా చూడటం మొదలుపెట్టాడు. పాపడ్స్, స్పైసీ ఫుడ్స్, ఇదిగో దొరికింది. ఇంగ్రీడియంట్స్: బ్లాక్ గ్రామ్, గ్రీన్ ఆర్రెడ్ చిల్లీస్, హీమ్స్. ఫిలిమ్స్కు ప్రిపేర్ అవుతున్నంత దీక్షగా చదువుతున్నాడు. ఇద్దరూ కూర్చుని ఆపసొప్పాలు పడి ఆ బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలు తిరిగారు. అమ్మయ్యా, 50% వడియాలైపోయినట్లే. మరి దీనిమీద పెట్టడానికి రుబ్బురో లేది. తరిగిన ముక్కల్ని లొంగి పెంచలు మూట కడుతూ అన్నాడు. నువ్వు కూర్చో రాత్రంతా దానిమీద, 70 కేజీలుంటావుగా అంది. ఎలాగైతేనే వాతావరణం అంతా కాస్తంత చల్లబడింది. అయినా కొత్త పెళ్లాంతో సరసాలు సరదాలు చేయకుండా ఈ గుమ్మడుడియల స్క్రీమేంటో, అందుకే ఇంచించి ఆ పేరు పెట్టారు నీకు అని గొడికింది. ఏయ్ నిన్ను, అయినా నేను మల్టీటాస్క్ స్పెషలిస్ట్ను, అందుకే నన్ను ఏరియా మేనేజర్ చేశారు తెలుసా? రిటార్ట్ ఇచ్చాడు. అమ్మయ్యా, గుమ్మడి గున్నేశ్వరరావు గారు ఇకనైనా ఆరాటం తీరిందా? విక్రించింది. తన పెసరట్ల అనుభవాన్ని గుర్తుంచుకుని కొనుక్కొచ్చిన బ్లాక్ గ్రామ్ నీళ్ళలో పోసింది రాత్రి పడుకునే ముందు. పైడమా, కొంచెం ఆ పప్పు కడిగి వెట్ గ్రైండర్ వేయి, ఈలోపు నేను వంట ఫినిష్ చేస్తా, ప్రొద్దున్నే పనమ్మాయికి చెప్పింది. అమ్మాయి గారు, ఇదేంటి ఇట మినపగుళ్ళు పోశారు? పప్పు కదా పొయ్యాలి, ఇదంత త్వరగా పొట్టు రాదు. బ్లాక్ గ్రామ్ అంటే మరి అదే ఇచ్చాడు ఆ సూపర్ మార్కెట్లో. అయోమయంగా అంది. అయ్యో అమ్మాయి గారు, ఈ ఆలు ఇది రాదు అంత బేగి, నీళ్లు మార్చి పెడతా, రేపు కడగాల్సిందే. అయినా ఇంత పప్పు పోసారు దేనికమ్మా? అడిగింది చనువుగా. అదేమిటో, గుమ్మడొడియాలి మనసే మీ అబ్బాయిగా

వారికి పెద్ద పనే పెట్టారు, అది మీ వల్ల ఏటవుతుందమ్మా. రేపు కొంచెం త్వరగా మా అమ్మని కూడా తీసుకొస్తా. నేను పెట్టనా? వద్దులే, నేనే పెడతా. కాస్త ఆ పప్పు క్లీన్ చేసి పెట్టుచాలు. ఎంత నేర్పినా శుచి శుభ్రం తెలియని దాని చేత ఆ పని చేయించడానికి మనసొప్పలేదు. మర్నాడు ఎలాగో ఇద్దరూ సెలవు పెట్టారు. ఓ రోజు సెలవు పెడితే ఇటు శని ఆదివారాలై దీపావళి కలిసి 4 రోజులు సెలవు వస్తుంది. ఎటైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేయొచ్చని. కానీ దీపావళికి తల్లి తండ్రి వస్తున్నట్లు ఫోన్ రాగానే ప్రోగ్రాం మారింది. అసలు గున్నేశ్వరరావు అంత ధైర్యంగా ఆ గుమ్మడికాయ తేవడంలో అంతరార్థం ఇదే. అయితే ఆ మాట పైకనలేడు. ఆ మాత్రం పని నాకు రాదా అని గొడవేసుకుంటుంది భార్యమణి. ఆ జాను అన్నట్లు మనం స్టేషన్కి వెళ్ళాలి, త్వరగా తయారు, అమ్మా నాన్న వస్తున్నారు ఈవేళ. నిన్న ప్రాజెక్ట్ గొడవలు, తర్వాత ఈ గుమ్మడికాయ గొడవలు పడి మర్చిపోయాను చెప్పడం. మర్చిపోయావా? అంత ముఖ్యమైన వార్త నమ్మమంటావా? లేకపోతే నేను ఎక్కడ గొడవ చేస్తానో అని చెప్పలేదా? అనుమానంగా అడిగింది. లేదురా, నిజంగానే మర్చిపోయా. అయినా నువ్వెందుకు గొడవ చేస్తావు? నువ్వేమంత ఇడియట్ కాదు. అమ్మ కూడా చాలా మంచిదిరా. ఏదో ఆ రోజు నిజంగా మనం ఈ హడావుడి బతుకుల్లో పడి సరిగా తినడం లేదని అందుగాని వేరేగా కాదు. నీకు తెలుసా, మక్కకు కూడా చాలా ఐటమ్స్ రావు. అమ్మ అక్కతోనూ అదే అంటుంది, హాయిగా రుచిగా తినలేకపోతే ఇంతింత సంపాదనలు ఎందుకు, తగలయ్యనా అని. పైగా అమ్మకు నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం జాను. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి జానుకు ఇది బాగుంటుంది అది బాగుంటుంది, బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న పిల్ల అయినా ఎంతో కలివిడిగా భేషజాలు లేకుండా ఉంటుంది అని ఎన్నిసార్లు అందో అమ్మ. ఒక్క మాట చెప్పు, నువ్వు ఏదైనా పని సరిగా చెయ్యకపోతే మీ పేరెంట్స్ నీది కోప్పటం లేదా? అలా కాదు ఇలా అని సరిదిద్దలేదా? ఇది అంతే. అంతేకాని నీకు పని రాదని వంట రాదని అవమానించడం కాదు. అమ్మ ఎన్నోసార్లు అంది. జాను ఆ కంప్యూటర్ మీద చకచకా చేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది, చాలా చురుకైన పిల్ల అని. అబ్బా ఎంత చక్కగా గాలి కొడుతున్నారండి, నాకు వంట రాదన్నారని అత్తయ్య మీద కోపం వచ్చిన మాట నిజమే గాని మీరన్నట్లు మా అమ్మ నాన్న అయినా అనరావో మాట అనుకుంటే అవును కదా అనిపిస్తుంది. మొత్తానికి మీ మేనేజర్ స్కిల్స్ అన్నీ కూడా నా మీద చూపించారు. అయ్యో ఈ పప్పు తొక్క వచ్చేస్తే ఎంత బాగుండును. నేను సొంతంగా పెట్టిన వడియాలు అత్తయ్య గారికి మావయ్య గారికి పెట్టి శభాష్ అనిపించుకుందినా? అంతలోనే నిరుత్సాహపడిపోయింది తల్లి. దాన్ని తొక్క తోలు అనరు, మినప్పప్పు పొట్టు అంటారు. ఏం చెక్క, బమ్మమ్మ దాంతో కూడా పొట్టొడియాలు పెట్టేది. స్టాప్ స్టాప్, మీరు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళకండి. ఈ పాటికి పాపం ఆ రైలు వచ్చేసి ఉంటుంది, నేను 2 నిమిషాల్లో రెడీ అవుతాను. తమరు కాస్త అంతా సోకు త్వరగా ముగించండి మరి. హాయ్ అత్తయ్య, చాలాసేపు అయిందా ట్రైన్ వచ్చి? హాయ్ డాడ్, సారీ ట్రాఫిక్ జామ్. ఏం కాదు, నాకు క్లాస్ తీసుకోవడంతో లేట్ అయింది, అల్లరిగా అంది. షటప్, మెల్లగా గుణికాడు చెవి దగ్గర. అమ్మాయి జాను ఎలా ఉంది కొత్త కాపురం? ఇటు ఇల్లు అటు ఆఫీస్ ఇబ్బందిగా లేదు కదా? పోనీ అంటే వీడికి ఏ పని రాదు సాయం చెయ్యడానికైనా. ఇదిగో మనం వెళ్ళేది ఇంటికి, ఇక్కడి నుంచి ఇటే ఇంకో రైలు ఎక్కడం లేదు. అలా నడుస్తూ ఆయాసపడుతూ ఎందుకు అవస్థ? తీరిక ఇంటికెళ్ళక వెద్దుగాని నీ కుశల ప్రశ్నలు. ఇంటికెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యాక జాహ్నవి చకచక వంట చేసేసింది. అత్తగారు వంటింట్లోకి వస్తానన్నా రానివ్వకుండా. భోజనాలు అయ్యాక అత్తగారు మామగారు కాసేపు పడుకుని లేస్తామని వెళ్ళాక కిచెన్లోకి వచ్చి ఆ పప్పుకేసి దిగాలుగా చూసింది. అంతలోనే హుషారు తెచ్చుకుని నిన్న పనిపిల్ల పప్పు 2 చేతులతో రుద్దడం గుర్తొచ్చి కింద చతికిలు పడి 2 చేతులతో ఆ పప్పుని రుద్దడం మొదలుపెట్టింది. కాసేపటికల్లా నల్లటి పట్టు విడిపోయి కొద్దిగా పప్పు తెల్లపట్టు చూసేసరికి హుషారొచ్చింది. కానీ ఆ రెండిని ఎలా వేరు చేయాలో అర్థం కాలేదు. ఎదురుగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న మొగుడిని చూసేసరికి మళ్ళీ ఒళ్ళు మండిపోయింది. ఏదో గట్టిగా అనపోయి లోపల అత్తమామలున్నారని గుర్తొచ్చి గుర్రుగా చూసింది. ఒరే జాను, ఇంక చాలు గాని, ఈ వేళకి రెస్ట్ తీసుకుందాం పద, దాని సంగతి రేపు చూద్దాం నవ్వుతూ అన్నాడు. అప్పటికే నీరసం ముంచుకొచ్చిన జాహ్నవి ఏం మాట్లాడకుండా లేచి చేతులు కడుక్కుని బెడ్రూంలోకి దారితీసింది.
మళ్ళీ

మెలకువ వచ్చేసరికి అత్తగారు వంటింట్లో పప్పు కడిగి గ్రైండ్ చేస్తున్నారు. భర్త ప్రక్కనే కిచెన్ గట్టు మీద కూర్చుని ఆ ఎపిసోడ్ కదలు కదలుగా చెబుతుంటే అంతా వింటూ హాయిగా నవ్వుతున్నారు ముగ్గురు కూర్చుని. పాపం, ఎందుకురా ఆ పిల్లని అలా ఏడిపిస్తావు? ఇప్పుడు ఏ ఆడపిల్లకు ఇలాంటి పనులు వస్తున్నాయి? అయినా నీకంతగా కావాలంటే నే పెట్టివనా? అసలు ఈ దీపావళి ముసురుకి ఇలాంటివి ఎవరైనా పెడతారా? ఎలా ఎండుతాయిరా? తనకు తెలియదు. సరే, నీకు తెలుసుగా ఇవి ఎండలో పెట్టాలని, మెత్తమెత్తగా మందలించింది తల్లి. అప్పుడు గుర్తొచ్చింది గున్నేశ్వర్కు. అంతా కలిసి పెరట్లో మంచాల మీద చీరలు పరిచి వాటిని ఎండపెట్టడం, అయినా నెట్లో చూసి వడియాలు అప్పడాలు పెట్టడం. వండర్ఫుల్ ఐడియా, పక్కపక్క నవ్వారు మామగారు. అంతా బానే ఉంది, కానీ అసలు ఈ పని మొదలుపెట్టే 2 రోజులైపోయింది. పని ఇప్పటికైనా ఎలా అలా పెడదామంటే ఈ పాడువాన. ఇప్పుడే రావాలా? ఇదంతా తీసుకెళ్లి పెంట కుప్పలో పొయ్యాలేమో. అయ్యయ్యో, ఎంత ఖర్చు, అంతా వృధా అయిపోయింది. లబలబలాడింది అత్తగారు. ఓ, ఇవి డ్రై చేయాలి కదూ ఐడియా. అత్తయ్య, మీరు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేయండి, ఆ రూమ్లో కింద పెట్టి రూమ్ హీటర్ పెడదాం, కొంచెం డ్రై అవుతాయి. పోనీ ఫ్లడ్ లైట్స్ పెడదామా? వేటకారంగా అన్నాడు గున్నేశ్వరరావు. అసలు ఈ ప్రాబ్లం అంతా క్రియేట్ చేసింది మీరు, పైగా జోకులు వేటకారాలను. సరుణ్ లేచింది. మీరు యుద్ధకండలోకి దిక్కండి, ఆ అమ్మాయి చెప్పింది కాస్తంత బాగానే ఉందిరా. ఏదో రకంగా కాస్తంత తడారితే పారైపోయి కంపు కొట్టకుండా ఉంటాయి. వెళ్ళి ఆ ఏర్పాట్లేవో చూడండి. ముక్కలు గట్టిగా పిలిచి పిండి కారం ఉప్పు కలుపుతూ అంది. ఐడియా వర్కౌట్ అయి గండం గడిచి వడియాలు బతికి డబ్బాలెక్కాయి. ఓ 10 రోజుల కష్టంతో. అమ్మాజాను, అన్నట్లు మీ నెట్ కాస్తంత అప్డేట్ చెయ్యి. వడియాల తయారీకి కావలసిన వస్తువుల జాబితాలో ఎండ కూడా చేర్చు. లేకపోతే ఈ కాలం మేధావులంతా ఇలాగే ఇబ్బంది పడతారు. గలగల నవ్వేశాడు ఆనందరావు. పండు మావయ్య, మీరు మరీను. అయినా అసలు బేసిక్స్ కూడా తెలియక అలా అయ్యింది. కానీ అమ్మయ్య, ఎలా అయితేనే మొత్తానికి గున్నేశ్వరరావు గారి గుమ్మడియాలు సూపర్ డూపర్ హిట్. కిలకిలా నవ్వేసింది జాహ్నవి. మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో గున్నేశ్వరరావు గుమ్మడియాలు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా? చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా? లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176-12669. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా మెంటేవారి తోటలోని మెంటేవారి యూత్ ఆధ్వర్యంలో బుధవారం విఘ్నేశ్వర స్వామికి మహానైవేద్యం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్న సమారాధన ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సమాజంపై ఎల్నినో ప్రభావం, ఎదుర్కొనే మార్గాలు అనే అంశంపై భీమవరంలోని డాక్టర్ బివిరాజు పురపాలకోన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయుని కె మాధవీలత, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. గాంధీ మార్గం అనుసరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విద్యార్థులకు జిల్లా స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన 20 మందికి బహుమతులు, జ్ఞాపికలు అందించినట్లు సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు బుధవారం తెలిపారు. రెండో పట్టణంలోని గాంధీ కస్తూరిభా భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లోనూ పాలిథిన్, తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకం విపరీతంగా పెరిగి పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలనే సంకల్పంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా స్వచ్ఛరథాల ద్వారా గ్రామాల్లో నివాసితుల నుంచి ప్లాస్టిక్, ఇనుము, ఇతర పొడి వ్యర్థాలను సేకరించి వాటి విలువకు సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఆకివీడు మండల పరిషత్ అధికారులు లక్కీ డ్రా బహుమతుల పథకాన్ని ప్రవేశపెట్టారు. మార్టేరు బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన మత్తు పదార్థాల వినియోగంతో ఎదురయ్యే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించే దిశగా మార్టేరు నుంచి ఆచంట వరకు బుధవారం 8K రన్ నిర్వహించారు. రన్ ను స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, వివిధ శాఖ అధికారులు, విద్యార్థులు, యువత భాగస్వాములయ్యారు. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు సామాన్యులపై విద్యుత్ భారాన్ని తగ్గించడమే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ప్రధాన ఉద్దేశమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన నర్సాపురం మండలం పెదమైనవాని లంక సౌర విద్యుత్ పథకాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే నాయకర్తో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి గృహాలకు సౌర విద్యుత్తు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సుమారు 775,000 కోట్లను ఈ పథకం కోసం కేటాయించిందని తెలిపారు. సుమారు 750 కుటుంబాలు నివసించే పెదమైనవానిలంక గ్రామంలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వం తరఫున సుమారు 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉందని

0: మంత్రి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో కోరారు. నాసిరకం రొయ్య సీడ్ సాగుదారులను నట్టేట ముంచుతోంది. ఏడాది నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లోనూ చెప్పుకోదగిన దిగుబడి వచ్చిన చెరువులు కనిపించడం లేదు. సీడ్ వేసిన 20 నుంచి 30 రోజులకే పిల్ల రొయ్యలు దెబ్బతిని చెరువులు ఖాళీ అవుతూ ఉన్నాయి. కొందరైతే ఆశతో మళ్లీ మళ్లీ సీడ్ వేస్తూ భారీగా నష్టపోతూ ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ నష్టం విలువ 4,500 కోట్లకు మించి ఉంటుందని అంచనా వేశారు. విద్యార్థుల్లో కొందరు ఎంత బాగా చదివినా ఒత్తిడికి గురై పరీక్షలు సరిగ్గా రాయలేకపోతూ ఉంటారు. మరికొందరు ఇంట్లో సమస్యలతో సతమతం అవుతూ చదువుపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో కొందరు తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. కౌమార దశలోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించేలా ప్రభుత్వం పాఠశాల స్థాయిలో పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మనోవికాస శాస్త్రంలో నిష్ణాతులను ఉన్నత పాఠశాలల్లో కౌన్సిలర్లుగా నియమించారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన మార్గదర్శకత్వం కోసం కొత్త కార్యక్రమాన్ని మిషన్ మోడల్లో తాజాగా ప్రారంభించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తారు. జిల్లాలో ఎలాంటి సిండికేట్ జరగకుండా అన్ని షాపులను కలెక్టర్ సమక్షంలో డ్రా తీయాలని ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ బి అరుణారావు ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో 25 మద్యం షాపులకు టెండర్లపై సమీక్షించారు. పశ్చిమ గోదావరి ఎక్కువ సామర్థ్యం ఉన్న జిల్లా కాబట్టి రెన్యువల్లో మిగిలిన షాపులు అన్ని లాటరీలో వెళ్లాలని ఆదేశించారు. ఒక్కో మద్యం షాపుకు 10 దరఖాస్తులు తగ్గకుండా రావాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత, ఏసీ ఎన్ ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం గోపాల్రెడ్డి హెచ్చరించారు. తాడేపల్లిగూడెం అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమం బుధవారం ఆయన పరిశీలించారు. 19వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి తల్లులతో మాట్లాడారు. పోషకాహార నాణ్యత, పరిమాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించారు. గర్భిణీలు, చిన్నారులు, బాలింతల ఆరోగ్య పర్యవేక్షణలు, అంగన్వాడీ ఆశావర్కర్ల సేవలు వెలకట్టలేనివని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. నర్సాపురం పట్టణంలోని తెలగా కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంగన్వాడీల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనలో కుణితవాడకు చెందిన భూమాత సంస్థ సభ్యులు రొయ్యలతో తయారైన వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. వీటిని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అధికారి డాక్టర్ బీకే బెహ్రా పరిశీలించి పలు సూచనలు ఇచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్ అరుణ తెలిపారు. ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకింగ్ విధానాలపై అధునాతన శిక్షణ అందించేందుకు సహకరిస్తామని వెల్లడించారు. కాళ్ల మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మైనర్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్లు, లైసెన్స్ లేని వాహనదారులకు చలానాలు విధించినట్లు ఎస్ఐ గణేష్ కుమార్ తెలిపారు. నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ విధుల్లో అలసత్వం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు వేణుగోపాల్రెడ్డి బీఎల్ఓలకు సూచించారు. నర్సాపురం రెవెన్యూ డివిజన్లోని బుధవారం పర్యటించిన ఆయన మండల రెవెన్యూ కార్యాలయంలో బీఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ దాసిరాజు ఆధ్వర్యంలో నర్సాపురం మొగల్తూరు బీఎల్ఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫారం 6, ఫారం 8లకు సంబంధించి 15 దరఖాస్తులు నమోదు సమయంలో చోటు చేసుకున్న సాంకేతిక సమస్యలపై ఆయన బీఎల్ఓలను ప్రశ్నించి తప్పులు సరిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారులు షేక్ అహ్మద్ ఫరూక్, ఈ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు వచ్చాయని, ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పర్యవేక్షణలో నడుస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల రజతోత్సవ వేడుకలు బుధవారం రాత్రి జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎంతో మందికి వ్యవసాయ కోర్సులు అందించి వారు స్థిరపడ్డానికి కారణమైన ఈ కళాశాల భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి పివి సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ కళాశాల 25 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో కృషి ఉందని అన్నారు. కళాశాల ప్రగతిని డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. అనంతరం స్మారక సంచిక విడుదల చేశారు. విద్యా వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పథకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంతం.

0: పది అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, ఏడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అలనాటి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. తెలుగు చిత్రసీమలో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ పేరు చెప్పగానే లక్షలాది ప్రేక్షకుల మనసులో ఈనాటికి స్థిరంగా నిలిచిన మోగ మనసుల చిత్రం గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వ ప్రస్థానం మొదలైంది మాత్రం సంగీత ప్రధానాంశంగా ఉన్న చిత్రం అమర సందేశం చిత్రంతోనే. ఈ చిత్రంలో హీరో అమర్నాథ్. ఈ చిత్రం అంతగా విజయం సాధించలేదు. మళ్ళీ మరో సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం ఎప్పుడొస్తుందో, ఏ నిర్మాత అవకాశం ఇస్తాడో తెలియని పరిస్థితి ఆదుర్తి సుబ్బారావు గారికి ఎదురైంది. అంతకుముందు ఆదుర్తి సుబ్బారావు గారు బొంబాయిలో కెమెరా శాఖలో, ఆ తర్వాత దర్శకుడికి ప్రధానంగా కావలసిన ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. మరో విశేషం ఏంటంటే ప్రముఖ కళాకారుడు ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించిన కల్పన చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు గారు సహాయ దర్శకుడుగా పనిచేయడంతో దర్శకత్వ శాఖలోని సూత్రాలు తెలుసుకోవడానికి ఆయనకి అవకాశం దొరికింది. విజయవంతమైన చిత్రాల దర్శకుడుగా ఆదుర్తి సుబ్బారావు గారు ప్రసిద్ధి కావడానికి ముందు సంగీత సాహిత్య నృత్య కథాంశాలున్న చిత్రాలతో పాటు హృషికేశ్ ముఖర్జీ వంటి ప్రముఖ ఎడిటర్ దర్శకుల దగ్గర పనిచేయడంతో చిత్ర దర్శకత్వానికి కావలసిన అనుభవం, మెళకువలు, అవసరమైన పరిజ్ఞానం ఆదుర్తి సుబ్బారావు గారు సంపాదించుకున్నారు. సిల్వర్ స్క్రీన్లో ఈనాటి కార్యక్రమంలో ఆదుర్తి సుబ్బారావు గారి గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాటను ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ప్లస్ ఎంజాయ్మెంట్ ఈక్వల్స్ టు మాస్ టైం పాస్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు మన రేడియో విష్ణు 90.4 లో. డోంట్ మిస్ ఇట్.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఈనాటి సిల్వర్ స్క్రీన్ లో ఆదుర్తి సుబ్బారావు గారికి సంబంధించిన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అమర్ సందేశం చిత్రం విజయవంతం కాకపోయినా ఆదుర్తిలోని దర్శకత్వ ప్రజ్ఞని దొంగరాముడు చిత్రంతో విజయం సాధించిన అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు గుర్తించారు. ఆదుర్తి సుబ్బారావు అన్నపూర్ణ సంస్థలో దర్శకత్వం వహించిన చక్కని కుటుంబ కథ తొలి చిత్రం తోడికోడలి. ఈ సినిమా అన్నపూర్ణ సంస్థకి 2వ హిట్ ఫిల్మ్. ఈ చిత్రం గురించి ముఖ్యంగా ఆదుర్తి దర్శకత్వ ప్రతిభ గురించి చెప్పుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాల్లోని మనుషుల ప్రవర్తనలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉన్నా వారితో పాటు అసూయ ద్వేషాలున్న స్వార్థపరులు ఉంటారు. ఇలాంటి విభిన్న పాత్రల చుట్టూ తిరిగే కథ ఉన్న సినిమా తోడికోడళ్ళు. నేటికీ ప్రజాదరణ పొందుతున్న ఈ చిత్రంలోని కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదన అనే ఈ పాటకి మాస్టర్ వేణు స్వర రచన చేస్తే మనసు కవి ఆచార్య ఆత్రేయ సాహిత్యం అందించారు. నేటికీ చలనచిత్ర గీతాలలో ఏ పాటకీ దక్కని అరుదైన అపురూపమైన గౌరవం దక్కింది. ఈ గీతం గురించి ప్రముఖ రచయిత బుచ్చిబాబు దాదాపు 350 వాక్యాల విశ్లేషణ రాయడం కూడా జరిగింది. ఈ పాటకి సందర్భాన్ని సృష్టించి పాత్రకు తగిన గీతాన్ని తెర మీద అంత గొప్పగా చిత్రీకరించిన ఘనత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుదే. ఉమ్మడి కుటుంబాల్లో 4 సంపాదించిన ఇంటి యాజమాన్యం ఒకరి చేతిలోనే ఉండడం పద్ధతి. అయితే ఈ విధానం గిట్టిన వాళ్ళు అధికారం తమ చేతుల్లోకి రావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఆ స్వార్థపరుల వల్ల ఆ కుటుంబ వాతావరణం అల్లకల్లోలం అవడం సహజం. ఇలాంటి సున్నితమైన సమస్యలని తోడికోడళ్ల చిత్రంలో దర్శకుడు ఆదుర్తి అందరూ మెచ్చే విధంగా, అందరికీ ఇష్టమయ్యే విధంగా చిత్రీకరణ చేశారు. కలహాలతో కలతలతో కలిసుండడం కన్నా విడిపోయి విభేదాలు మరిచిపోయి హాయిగా బతకొచ్చు, నలుగురిని బతికించవచ్చు అన్న నీతిని తోటికోడళ్ల చిత్రంలో చెప్పడం దర్శకుడుగా ఆదుర్తికి కుటుంబ వ్యవస్థ మీద ఉన్న పరిజ్ఞానానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. పల్లెసీమల జీవితాల్ని, ముఖ్యంగా రైతుల బతుకులను తేనెలాంటి తెలుగు భాషలో కొసరాజు రాసిన ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే గీతానికి ఆదుర్తి అందమైన చిత్రీకరణ చేశారు. చిత్ర విజయంలో భాగం పంచుకున్న ఈ గీతం నేటికి నిత్య నూతనంగా ఉంటుంది. కథ ప్రకారం తోటికోడళ్ళు చిత్రంలో దర్శకుడు ఆదుర్తి చర్చించిన రైతుల సమస్య ఈవేళ కూడా అందరూ ఆలోచించే విధంగా ఉండడం విశేషం. దర్శకుడి దూరదృష్టికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇటు కుటుంబాల్లోని సమస్యల్ని, అటు పల్లెల్లోని రైతుల పరిస్థితుల్ని చక్కగా సమన్వయపరుస్తూ తోటికోడళ్ళు చిత్రాన్ని దర్శకుడు ఆదుర్తి రూపొందించడం ఆ చిత్రం ఘన విజయానికి కారణమైంది.

0: గంటల నుంచి 8 గంటల వరకు మీ రేడియో విష్ణు 90.4 లో.
1: లిజనర్స్, ఈ నటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ఆదుర్తి సుబ్బారావు గారి గురించిన ఇన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. మరి ఒక దర్శకుడు ఒకే సంస్థకి వరుసగా 10-15 చిత్రాలకు దర్శకత్వం చేయడం, అవన్నీ విజయం సాధించడం బహుశా ఆదుర్తి సుబ్బారావుకే దక్కింది. అన్నపూర్ణ సంస్థ అంటే విజయత్రయం అంటే దుక్కిపాటి, అక్కినేని, ఆదుర్తి కళ్ల ముందు కదులుతారు. అన్నపూర్ణ బ్యానర్లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన మాంగళ్య బలం, వెలుగునీడలు, డాక్టర్ చక్రవర్తి, ఇద్దరు మిత్రులు, పూలరంగడు, చదువుకున్న అమ్మాయిలు, ఇలా ఎన్నో ఉత్తమ చిత్రాలు ఆర్థిక విజయంతో పాటు ప్రభుత్వ బహుమతుల్ని కూడా అందుకున్నాయి. నవలా చిత్రాలకు నాంది పలికింది అన్నపూర్ణ సంస్థ అని చెప్పాలి. ప్రముఖ రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం నవల ఆధారంగా డాక్టర్ చక్రవర్తి సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. అశేష పాఠకాదరణ పొందిన నవలలను దర్శకుడు ఆదుర్తి వారి అంచనాలకు మించి గొప్ప దృశ్య కావ్యంగా మలిచిన తీరు ఆదుర్తి దర్శకత్వ ప్రతిభ తెలియచేస్తూ ఉంటుంది. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం వహించిన చిత్రాలు విజయవంతం కావడంలోని రహస్యం ఏమిటి, ఆయనకేమైనా బాక్సాఫీస్ ఫార్ములా తెలుసా అన్న ప్రశ్నలకి జవాబు ఒక్కటే. ఆదుర్తి చిత్రాల్లో కుటుంబ విలువలు, సమాజానికి కావలసినంత సందేశంతో పాటు నైతిక విలువలు తెలిసేలా అనురాగాలు ఉండడమే. అందుకే ఆదుర్తి దర్శకత్వం చేసిన చిత్రాలు సకుటుంబంగా చూడదగ్గ సినిమాలుగా ఉండడంతో ఆయన చిత్రాలు హిట్ అయ్యాయి. సో లిజనర్స్, ఆదుర్తి సుబ్బారావు గారి గురించిన

వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. అన్నపూర్ణ సంస్థతో వరుసగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం చేసిన ఆదుర్తి తొలిసారిగా ఏఎన్ఆర్తో ద్విపాత్రాభినయం చేయడం జరిగింది. ఆ చిత్రమే సిల్వర్ జూబ్లీ చేసుకున్న ఇద్దరు మిత్రులు. తాషేర్ ఘర్ అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మించిన ఇద్దరు మిత్రులు ఆ రోజుల్లో ఒక గొప్ప సంచలనం. దర్శకుడుగా ఆదుర్తి ఆ చిత్రానికి ముఖ్య సారథి, సాంకేతిక నిపుణుడు. అయితే ఇద్దరు నాగేశ్వరరావులను వెండితెర మీద కన్నుల పండుగగా చూపిన కెమెరా విజర్డ్, ప్రముఖ ఛాయాగ్రాహకుడు సెల్వరాజ్ మరో ముఖ్య సాంకేతిక నేర్పరి కూడా. ఈ చిత్రం

0: నుంచి మరో విశేషం కూడా ఉంది. అన్నపూర్ణ సంస్థలో నిర్మించిన చాలా చిత్రాల్లో సావిత్రి కథానాయిక. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోలతో ఇద్దరు నాట్య తారలు రాజసులోచన, ఈవి సరోజ కథానాయకులుగా ఉండడం విశేషం. తెలుగు చిత్రాలలో, ముఖ్యంగా సాంఘిక చిత్రాలలో ఖవాలీ పాట ఇద్దరు మిత్రుల చిత్రంతోనే ప్రారంభమైందని అంటారు. ఇక కథలోకి వెళితే ఆదుర్తి నేటి సమకాలీన సమాజానికి దగ్గరగా ఉండే ఇతివృత్తాన్ని ఎంచుకోవడం జరిగింది. డబ్బు వల్ల సమస్యలు వస్తాయని ఒక పాత్ర భావిస్తే, ఆ డబ్బే లేకపోతే ఎన్నో సమస్యలు వచ్చాయని బాధపడే మరో పాత్ర. ఈ రెండు పాత్రల కథే ఇద్దరు మిత్రుల చిత్రం. ఇక ఇద్దరు మిత్రులు సినిమాలోని పాటలు మంచి విశేష ఆదరణ పొందాయి. ఏ పాటకా పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా స్వరపరిచారు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు. పాటలకు తగ్గ చిత్రీకరణ చేసిన ఘనత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుది. చిత్రంలోని ప్రతి పాట సన్నివేశం సందర్భంగా ఉంటుంది. పాటలో కథను కూడా చెప్తూ మధ్య మధ్యలో మారే సమాజ రీతులని తెలియచేస్తూ ఉంటాయి. సాంఘిక చిత్రాల్లోని పాటల్లో ఇన్ని రకాల సందర్భాలను కథానుగుణంగా ప్రవేశపెట్టడం ఆదుర్తి నుంచే మొదలైంది. ఆదుర్తి దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు మిత్రులు చిత్రం నేటికి పాటల పరిమళాలను వెదజల్లే వెండితెర కావ్యం. నవలా చిత్రాలకు నాంది పలికింది అన్నపూర్ణ సంస్థే అన్నది మరోసారి రుజువు చేస్తూ డాక్టర్ పి శ్రీదేవి వ్రాసిన కాలాతీత వ్యక్తులు నవల ఆధారంగా ఆదుర్తి దర్శకత్వంలో వచ్చిన ఉత్తమ చిత్రం చదువుకున్న అమ్మాయిలు. మారుతున్న సమాజానికి, ముఖ్యంగా స్త్రీ విద్య, వారి మానసిక స్వేచ్ఛ వంటి భావాలతో నిండిన ఇతివృత్తం గల చిత్రం చదువుకున్న అమ్మాయిలు. అలాగే స్నేహ ధర్మం అన్నది ఎంత గొప్పదో ప్రతిబింబించే కథ ఉన్న చిత్రం చదువుకున్న అమ్మాయిలు. విధిని ఎదిరించి పరిస్థితులకు భయపడకుండా ఆదర్శంగా నిలిచిన ముగ్గురు చదువుకున్న అమ్మాయిల జీవితాలను మంచి సన్నివేశాలలో ఆదుర్తి చిత్రీకరించిన తీరు ఈ చిత్ర విజయానికి బాట వేసింది. చదువు, సంస్కారం, అందం ఉన్న యువకుడంటే వయసులో ఉన్న యువతలకు నచ్చడం సహజం. మొదటి పరిచయం, తర్వాత స్నేహం, ఆ స్నేహం ప్రేమగా మారడం బాగానే ఉంటుంది. కానీ ఇద్దరు యువతులు ఒక్కరినే కోరుకుంటే ఆ పరిస్థితిలో ఆ యువకుడు పడే హృదయావస్థ ఎలా ఉంటుందో ఆదుర్తి చక్కగా చిత్రీకరించడం జరిగింది. నవ యువకుల నవరస భావాలను అందమైన పాటలలో పలికించడమే కాకుండా అంతకన్నా అందంగా తెర మీద చూపించారు ఆదుర్తి సుబ్బారావు. మరి అలాంటి ఒక గీతమే ఒకటే హృదయం కోసం.
1: గుట్టుగా లేతరెమ్మల కొనుకు నిన్ను రొట్టె ముక్కల

0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఈనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో అలనాటి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి సినీ ప్రస్థానం గురించి తెలుసుకుంటున్నాం కదా. జీవితాన్ని అన్ని కోణాల నుంచి, విభిన్న దశల నుంచి సన్నిహితంగా చూసిన అనుభవంతో ఆదుర్తి చిత్ర దర్శకుడు అవడం జరిగింది. ఆ అనుభవంతోనే జీవితం అంటే వెలుగునీడల సయ్యాట, కష్ట సుఖాల కలయిక అన్నది వెలుగునీడల చిత్రంలో అత్యంత సహజంగా చూపించడం జరిగింది. వెలుగునీడలు చిత్రంలో మహాకవి శ్రీశ్రీ రాసిన ఒక పాట ఆయన్ని ఎంతో ఎత్తికి తీసుకెళ్ళింది. ఆ గీతమే కలకానిది విలువైనది. ఈ పాట నేటికీ ఎక్కడో ఒక చోట మనకి వినబడుతూనే ఉంటుంది. ఈ చిత్రంలో దర్శకుడు ఆదుర్తి ఒక ప్రత్యేక సందర్భాన్ని కథానుసారంగా కల్పన చేశారు. వర్తమాన భారతదేశ పరిస్థితిని ఆ చిత్రంలో నృత్య రూపకంగా ఆవిష్కరించడం దర్శకుడు ఆదుర్తి ఊహ అయితే, ఆ భారానికి అక్షర రూపం ఇచ్చింది మహాకవి శ్రీశ్రీ. ఆ గీతమే పాడబోయి భారతీయుడ. ఈ గీతం స్వాతంత్ర దినోత్సవం వేళ ఈనాటికీ వినబడుతూనే ఉంటుంది. ప్రతిభావంతుడైన దర్శకుడుగా ఆదుర్తి ఆ గీతానికి అర్థవంతమైన దృశ్య రూపం ఇవ్వడం జరిగింది. నిత్య సత్యాలు వెదజల్లిన ఈ గీతం ఎప్పటికీ నిత్య హరితంగానే ఉండడంలో ఆశ్చర్యం లేదు. అది ఆదుర్తి దర్శకత్వ ప్రజ్ఞకు దర్పణం పడుతుంది. ఇక ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన మూగ మనసుల సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక చరిత్రనే సృష్టించింది. పునర్జన్మల కథ ఆధారంగా నిర్మించిన ఈ సినిమా ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. మమతలు నిండిన మనసులకి మరణం అనేది ఉండదు అనేది ఈ చిత్రం ఇతివృత్తం. తెలుగులో అఖండ విజయం సాధించిన ఈ చిత్రాన్ని మహానటి సావిత్రి తమిళంలో ప్రాప్తం పేరిట నిర్మించడం విశేషం. ఇక హిందీలో సునీల్ దత్ హీరోగా మిలన్ పేరుతో ఆదురై దర్శకత్వం వహించడం విశేషం. 6 దశాబ్దాలుగా మూగమనసుల చిత్రంలోని పాటలు ప్రజల నోట పలుకుతూనే ఉన్నాయి. దర్శకుడి ఆదుర్తి ప్రతిభకు అంతకన్నా ప్రత్యక్ష నిదర్శనం ఏముంటుంది చెప్పండి. ఆదుర్తి దర్శకత్వం వహించిన మంచి మనసుల చిత్రం కూడా ఘన విజయం సాధించింది. ఇది కుటుంబ కథా చిత్రం. అన్నదమ్ముల ఆత్మీయత, ప్రేమికుల మధ్య సంఘర్షణ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే కథానాయకుని కథ, మంచి మనసులు ఈ చిత్రంలోని కోర్టు సన్నివేశాల్ని ఎంతో ప్రతిభావంతంగా ఆదుర్తి చిత్రీకరించిన విధానం విమర్శకుల సైతం మెచ్చుకున్నారు. మంచి మనసులు చిత్రంలో కూడా పదే పదే పాడుకునే గీతాలున్నాయి. పాటలు చిత్ర విజయానికి మూలం అని నమ్మే దర్శకుల్లో ఆదుర్తి కూడా ఒకరు. అందుకే ఆదుర్తి సినిమాలు మ్యూజికల్ హిట్ ఫిల్మ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన సుమంగళి, నమ్మిన బంటు, దాగుడు ముతలు, తోడు నీడ ఇలా మరెన్నో చిత్రాలు విజయవంతం అయ్యాయి. వీటిలో నమ్మిన బంటు సినిమా విదేశీ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు కూడా. దర్శకుడు ఆదుర్తి హిందీ చిత్ర రంగంలో కూడా డోలీ, మిలన్, మన్ కామిక్ చిత్రాలకి దర్శకత్వం వహించి విజయాలు సాధించారు. వీటన్నిటికీ మించి తొలిసారిగా అందరూ నూతన తారలతో ఆదుర్తి దర్శకత్వంలో వచ్చిన తేనె మనసులు చిత్రం ఆ రోజుల్లో గొప్ప సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్ర విజయం తర్వాత కాలంలో కొత్త నటీనటులతో చిత్రాలు నిర్మించే వారికి మార్గదర్శకమైంది. తేనె మనసులు చిత్రంతోనే సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడుగా చిత్రరంగానికి పరిచయం కావడం విశేషం. ఉత్తమ సాంకేతిక విలువలు, ఉన్నత ప్రమాణాలు గల చిత్రాలతో ప్రసిద్ధ దర్శకుడు అని పిలిపించుకున్నారు ఆదుర్తి సుబ్బారావు. దర్శక మేధావి ఆదుర్తి సుబ్బారావు దగ్గర ఎన్నో చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ ఆదుర్తి కీర్తిని నిలబెట్టారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రముఖ దర్శకుడుగా ప్రయోగాత్మక చిత్రాలకు మార్గదర్శి

శ్రీ ఆదుర్తి సుబ్బారావు ఎందరో దర్శకులకి చిరస్మరణీయుడు. అలనాటి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా రేడి విష్ణు 90.4 సిల్వర్ స్క్రీన్లో ఆయన జీవిత ప్రస్థానం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. మన శ్రోతల తరఫున, రేడియో విష్ణు తరఫున ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. లిజనర్స్, ఇదండి ఈనాటి సిల్వర్ స్క్రీన్. సో రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ ప్రసాద్.

0: FM 90.4
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: అలుకల కులుకుల అలివేణి అలుకల కులు

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

రమ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాలు విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

అజయ్ భవ్య. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకోబోతున్నామండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 20 ఏళ్ళలో ఉన్న యువతి ఎవరికైనా సరే సరదాలు సంతోషాలే ప్రపంచం. కానీ తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల శాలిని మాత్రం తనకు సేవే ఆనంద మార్గం అంటూ మరికొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అప్పటికి శాలిని వయసు 19 ఏళ్లు. తండ్రితో కలిసి ఓ పని మీద కారులో బయలుదేరారట. గమ్యం చేరకుండానే ఓ పెద్ద ప్రమాదం. తీవ్ర గాయాల పాలైన తండ్రి ప్రాణాలను కాపాడమని ఆమె చుట్టూ ఉన్న వారిని ఎంతగానో ఆర్ధించారట. ఏ ఒక్కరూ స్పందించలేదు సరికదా. మానవత్వం మరచి ఫోటోలు వీడియోలు తీశారట. మరి ఆ ఘటన శాలినిపై చెరగని ముద్ర వేసింది. దాంతో నాన్న చనిపోయిన బాధనే కాదు, ఆ సంఘటనను కూడా మర్చిపోలేకపోయారు. ఆపై ఒంటరితనం ఆమెకు ఎన్నో పాఠాలను నేర్పిందట. దాంతో తనలా కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఆడపిల్లలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు శాలిని గారు. ప్రమాదం జరిగే నాటికి తను ఓ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నారట. మరి ఆ సమయంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా బ్రాండింగ్ చేయడం, ఆదాయం పొందడం వంటివన్నీ చూశారట. వాటిని తాను ప్రజోపయోగం కోసం ఉపయోగించుకోవాలనుకున్నారు. సోషల్ మీడియా హడావిడి లేనప్పుడే శాలిని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో స్వచ్ఛందంగా సేవలందించేవారట. వారాంతాల్లో వారితో గడిపి వచ్చేవారట. తండ్రి మరణం తర్వాత అలాంటి వారిపై మరింత సానుభూతి పెరిగింది. అలాంటి వారికి చేయూత అందించేందుకు ది రాబర్ట్స్ ట్రస్ట్ అని ఏర్పాటు చేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలు, యువతలు కథలను ఇన్స్టా వేదికగా పంచుకోవడం మొదలుపెట్టారు. మరి ఈ పోస్టులకైతే పెద్ద ఎత్తున ఆదరణ లభించడమే కాదు, వారి జీవితాలు బాగుపడేందుకు అవసరమైన సాయం కూడా దాతల నుంచి అందుతోందట. సేవ చేయాలంటే డబ్బు కావాలనుకుంటారు చాలా మంది. కానీ కాస్త సమయం కేటాయించి ఓదార్పునిస్తే చాలు. అలా నేను కలిసిన వారిలో ఓ అమ్మాయి తనకి కేవలం పాఠ్యపుస్తకాలు ఇస్తే చాలంది అంటున్నారు శాలిని గారు. ఇంకో యువతి నా అనుకునే ఓదార్పు కావాలనుకుంటోంది. ఇవన్నీ పెద్ద సమస్యలేం కాదు, కానీ వాటిని తీర్చడం ద్వారా వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపొచ్చు, ఎమోషనల్ హీలింగ్ చేయొచ్చు అని చెబుతారు ఈవిడ. ప్రస్తుతం శాలిని ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ తమిళనాడులో 100 మంది అమ్మాయిల చదువులకు సాయం చేస్తుందట. మహిళలు, దివ్యాంగులు చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించడంలో చేయూతగా ఉంటున్నారు. టెడెక్స్ స్పీకర్ కూడా అయిన శాలిని ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 2 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారట. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఈ రోజైతే ఒక ఆసనం అయితే తెలుసుకోబోతున్నామండి, అదే అభయముద్ర. మరి ఇది చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. మ్యాట్ పైన ప్రశాంతంగా కూర్చోవాలి, ఆ పైన పద్మాసనం లేదా వజ్రాసనం, సుఖాసనంలో కూర్చోవాలి. నడుమును నిఠారుగా ఉంచి కుడి అరచేయి బయటకు చూసేలా అన్ని వేళ్లను దగ్గరగా ఉంచాలి. ఈ చేయిని కొంత పైకి ఎత్తి ఛాతి వరకు తీసుకురావాలి. వేళ్లను మడవకుండా చాచి ఉంచాలి. ఇప్పుడు ఎడమ చేతిని తెరిచి ఒడిలో విశ్రాంతిగా ఉంచాలి. వెన్నెముకను నిఠారుగా ఉంచి కళ్ళను మూసి ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస నిలపాలి. ఇలా 15 నుండి 20 సెకండ్లు ఉండాలి. మరి ఈ అభయముద్ర వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, ఆధ్యాత్మిక ఆరోగ్యం అలవడుతుంది, భయం ఆందోళనలు తగ్గి స్థిరత్వం వస్తుంది, మానసిక ధైర్యం చేకూరుతుంది. ఐరాస మెచ్చిన నాయకురాలు. సమస్య ఏంటో అందరికీ తెలుసు, కానీ కొందరే పరిష్కారాల దిశగా ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి గుర్తింపు కూడా దక్కుతుంది. కర్ణాటకకు చెందిన బీబీ ఫాతిమా స్వయం సహాయక బృందం ఓ కోవకు చెంది

ఈ బృందానికి నాయకురాలు బీబీ జాన్. కర్ణాటక ధార్వాడ జిల్లాలోని తీర్థ గ్రామం తనది. ఈ బృందం సహజ సమృద్ధి నెట్వర్క్ లో భాగం. 2018లో 15 మందితో ఏర్పాటైంది ఈ ఎస్హెచ్ఇ. అయితే లీడర్ గా తనకంటూ ప్రత్యేకత ఉండాలనుకున్నారు బీబీ జాన్ గారు. ఎకో ఫ్రెండ్లీ వ్యవసాయ పద్ధతులు పాటించడంపై దృష్టి పెట్టింది. ఆ గ్రామంలో కమ్యూనిటీ సీడ్ బ్యాంకులను నిర్వహించటం, మిల్టన్ సాగును ప్రోత్సహించటం, దేశీయ పంట రకాలను సురక్షించటం, మహిళా వ్యాపారులకు సాధికారత కల్పించటం వంటివెన్నో చేశారివిడ. అంతేకాదు, సుమారు 30 గ్రామాల్లో సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా మిల్టన్ ఆధారిత మిశ్రమ పంట వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఆడవాళ్లు నిర్వహిస్తున్న మిల్టన్ ప్రాసెసింగ్ యూనిట్ ను నడుపుతోంది ఈ బృందం. పశువులు, ఉద్యానవనాల పెంపకం, ఇలా అనేక వాటిపై గ్రామాల్లో అవగాహన కల్పించింది. వీటన్నింటి వల్ల ఆయా గ్రామాల్లోని వారికి పోషకాహార భద్రత పెరగటమే కాదు, స్థిరమైన ఆదాయం కూడా లభించిందట. బీబీ జాన్ గారు జీవ వైవిధ్య నోబుల్ కూడా అందుకున్నారట. గ్రామాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు బీబీ ఫాతిమా తీసుకొచ్చిన ఈ పరిష్కారాలు ఆ బృందానికి గుర్తింపును తెచ్చాయట. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విమెన్ అండ్ యూత్ లీడర్షిప్ ఫర్ నేచర్ బెస్ట్ క్లైమేట్ యాక్షన్ అనే థీమ్లో నిర్వహించిన ఈ పోటీలకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించేలా చేశాయి. మొత్తం 103 దేశాలకు చెందిన 700 మందిపై గెలుపొంది. బయోడైవర్సిటీ కన్వర్జేషన్ లో నోబెల్ బహుమతిగా భావించే ప్రతిష్టాత్మక ఈక్వేటర్ ఇనిషియేటర్ అవార్డు కూడా గెలుచుకున్నారు ఫాతిమా గారు. దీని ద్వారా సుమారు 8.5 లక్షల నగదు బహుమతిని కూడా అందుకున్నారు ఈవిడ. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మన ప్రోగ్రామ్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్ కైతే వచ్చేసామండి. మరి ఈ రోజు తెలుసుకోబోయే వంట అయితే పెసరపప్పు మామిడికాయ పచ్చడండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పెసరపప్పు మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా పెసరపప్పు అరకప్పు, మామిడికాయ ఒకటి, ఎండుమిర్చి 10, ఉప్పు తగినంత, జీలకర్ర చెంచా, ఆవాలు చెంచా, నూనె టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 3. మరి పెసరపప్పు మామిడికాయ పచ్చడిని తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా పెసరపప్పు, 8 ఎండుమిర్చిని కలిపి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు పూర్తిగా వంపేసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో చెక్కు తీసిన మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మిగిలిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఈ తాలింపును పచ్చడి పైన వేసి కలిపితే చాలు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకొని తింటే భలే ఉంటుంది. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్

0: డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
2: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
1: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
2: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
3: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆసనాలు వేసే ముందు సరైన శ్వాస తీసుకుంటున్నావా లేదా అనే విషయాల గురించి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: రెడీ విష్ణు 90.4 శ్రోతలందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక యోగా కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. ఆసనాలు వేసే ముందు మొట్టమొదటిగా చేయవలసిన విషయాలేంటో ఒకసారి చూద్దాం. తెల్లవారుజామును లేచి కాలకృత్యాలు తెచ్చుకోవాలి. ఆసనాలు వేసే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. తెల్లవారుజామున ఆసనాలు వేయడం ఎంతైనా మంచిది. ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశాన్ని చూసుకుని ఆసనాలు వేయడం మంచిది. శబ్దాలు అరుపులు లేకుండా నిశ్శబ్దమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. పలచటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదంటే సుఖాసనం ఏదైనా సరే వేయవచ్చు. ప్రశాంతంగా కన్నులు మూసుకోండి. మీ ధ్యాస శ్వాస మీద నిలపండి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి, పీల్చినప్పుడు ముందుకు వస్తోందో లేదో గమనించుకోండి. పొట్ట ద్వారా కాకుండా ఛాతి ద్వారా గాలి పీలుస్తుంటే మీ శ్వాస సరికాదని ఒక్కసారి గమనించండి. ముందుకు వంగి ఆసనాలు వేసినప్పుడు గాలిని వదులుతూ వెనక్కి వంగి ఆసనాలు వేసేటప్పుడు గాలిని పీల్చుతూ ఆసనాలు వేయండి. ముందుకు వంగే ఆసనాలు వేయగానే వెనక్కి వంగే ఆసనాలు కూడా వెంటనే వేయాలి. అలాగే వెనక్కి వంగే ఆసనాలు ముందుకు వంగే ఆసనాలు వేయండి. ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వేయాలి. వేసిన ఆసనంలో కొద్ది సెకండ్లు ఉండాలి. ఆసనం వేసేటప్పుడు నెమ్మదిగా వేసి ఇంకా నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి. కుంభకం వేసేటప్పుడు అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం 10 సెకండ్లు మాత్రమే చేయండి. గాలి పీల్చడం వదలడం లాంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలడం పీల్చడం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా సరళంగా ప్రశాంతంగా చేయాలి. ఆసనాలు వేసే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. యోగాసనాల వల్ల ఎన్నో జబ్బులు తగ్గుతాయి. అదే స్థాయిలో జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. మీ శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసనాలను నిర్ణయించుకుని చేయడం ఎంతైనా మంచిది. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ ఆయుసపడుతూ చేయకండి. మీ శరీర స్థాయిని గుర్తించి అంతసేపే ఉండండి. యోగాలో ముందు ఆసనాలు, ప్రాణాయామం, మధ్య ధ్యానం, చివర ఉండాలి. మీరు ఎంతసేపు యోగా చేయాలో నిర్ణయించుకున్న సమయాన్ని 3 భాగాలుగా చేసుకుని, మస్కులర్ యోగా అంటే కండరాలను ప్రధానంగా పనిచేయించే యోగా, 2వది రెస్పిరేటరీ యోగా అంటే ఊపిరితో చేసే యోగా, 3వది మెంటల్ యోగా మనసుతో చేసే యోగా, ఈ 3 కవర్ అయ్యేలా మాత్రం చూసుకోండి. అప్పుడే యోగా తాలూకు పరిపూర్ణ ఫలితాన్ని పొందగలం. ప్రతి ఆసనానికి ముందు వెనుక రిలాక్స్ కోసం దండాసనం లేదా శవాసనం తప్పనిసరిగా వేయండి. ఆసనం వేసేటప్పుడు అలసట వస్తే శవాసనం 2 నిమిషాలు వేసి ఆపై ఆసనంలోకి వెళ్ళండి. 8 నుంచి 60 సంవత్సరాల వాళ్ళు మాత్రమే యోగా చేయాలి. యోగాలో గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన సంగతి, ఆసనంలోకి ఎలా వెళ్ళామో అలాగే వెనక్కి రావాలి. ఆసనం వేసేటప్పుడు మీ ధ్యాస శ్వాస మీద నిలిపి కనులు మూసుకుని నెమ్మదిగా ఆసనం పూర్తి చేయండి. ఆసనం వేసినప్పుడు కన్నులు మూసుకున్నప్పుడు పళ్ళు బిగపట్టడం, మొహాన్ని బిగించడం చేయకండి. ప్రశాంతత ప్రతి రూపంలా ఉంచండి. ఆడవాళ్లు ఆసనాలు సమయంలో బిగుతు బట్టలు లాంటివి ధరించకుండా సులువుగా ఉండే బట్టలు వేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ఆడవాళ్లు మయూరాసనం, పూర్ణ మత్స్యాసనం వేయకూడదు. అలాగే అనారోగ్య సమయాల్లో కూడా ఆసనాలు వేయకపోవడమే మంచిది. ఆసనాలు వేయడానికి ముందు సుమారు 3 గంటల ముందు ఘన పదార్థాలు తీసుకుని ఉండాలి. అలాగే

ద్రవ పదార్థాలు కాఫీ, టీ, పాలు లాంటివి అరగంట ముందు తీసుకుని ఉండాలి. యోగాభ్యాసం ఆసనాల ముందు, ఆపై ప్రాణాయామం, చివరిగా ధ్యానం ఉండాలి. హృద్రోగం, ఉబ్బసం ఉన్నవారు యోగా నిపుణుల సారథ్యంలో మాత్రమే యోగాను అభ్యసించడం మంచిది. యోగా చేసేటప్పుడు సాధకులు ఆభరణాలు, వస్తువులు ధరించకూడదు. యోగా సాధన అయ్యాక ఏ ఆహారం తీసుకోవాలన్నా ద్రవ పదార్థాలకి 20 నిమిషాలు, ఘన పదార్థాలకి 40 నిమిషాలు సమయం ఉండాలి. ఆసనాల యొక్క మంచి సమయం ఉదయం 5:30 నుంచి 6:30 లేదా 6:30 నుంచి 7:30. ఈ సమయంలో కాస్మిక్ రేస్ రిపీట్ అవుతుంది, యూనివర్సల్ పవర్. వీలు కాని వాళ్లు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఈ రెండు సమయాలు సరైనవి. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్

0: ప్లేరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యోగా గురించిన అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరు సరైన శ్వాసే తీసుకుంటున్నామా లేదా అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రశ్న కొద్దిగా కన్ఫ్యూజ్ గా కూడా ఉంటుంది, అర్థం కాకుండా ఉంది కదా. కానీ దీని గురించి మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది మనలో సరైన శ్వాస తీసుకోవడం లేదని పరిశోధనలో తేలింది. ఇప్పుడు మీరు సరిగ్గా సరైన రీతిలో శ్వాస తీసుకుంటున్నారో లేదో చూద్దాం. కాలకృత్యాలు, స్నానం పూర్తి చేసుకోండి. 5:30-6 మధ్య బ్రహ్మ ముహూర్త సమయం. ఇదే యోగాకు ఎంతో అనుకూలమైన సమయం. ఈ సమయంలో యూనివర్సల్ పవర్, కాస్మిక్ రేస్ రిలీజ్ అవుతాయని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ సమయంలో 2 సార్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయట. పలచటి బట్టని నేలపై పరవండి. పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనం ఏదైనా వేయండి. ఈ మూడింటిలో మీకిష్టమైన ఆసనాన్ని ఎంచుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మీ దృష్టి పొట్ట కదలిక మీద పెట్టండి. గాలి తీసుకుంటున్నప్పుడు పొట్ట ముందుకు వెళుతూ వెనక్కి వెళుతుందా, అలాగే ఛాతి ముందుకు వెనక్కి, అలాగే గాలి వదిలినప్పుడు ఛాతి ముందుక వెనక్క బాగా గమనించండి. 2 నిమిషాలు ఏకాగ్రతగా గమనించండి. కళ్ళు మూసుకుని శ్వాస మీద దృష్టి పెట్టండి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. గాలి పీల్చినప్పుడు లోపలకు బయటకు, అలాగే గాలి వదిలినప్పుడు పొట్ట కదలిక లోపలికి బయటికి ఒక పేపర్పై రాసి పెట్టుకోండి. ఏది కరెక్ట్, ఏది సరైనదో మీకే తెలుస్తుంది. ముందుకు వెళ్ళండి. మళ్లీ కళ్ళు మూసుకోండి. దృష్టి శ్వాస మీద పెట్టండి. పొట్టని నెమ్మదిగా లోపలికి లాక్కుంటూ గాలి వదలండి. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా పొట్టని వీలైనంత లోపలికి లాక్కుంటూ వెంటనే గాలి తీసుకోండి. మళ్లీ గాలి వదలండి. అలా 10 సార్లు చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరు గాలి వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వీలైనంత నెమ్మదిగా లాక్కుంటూ ఆపై గాలి తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇంకా అర్థం కాకపోతే పొట్టపై చేయి పెట్టుకుని కూడా చూసుకోవచ్చు. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి, గాలి తీసుకుంటున్నప్పుడు పొట్ట ముందుకు. ఇది శ్వాస తీసుకోవడంలో సరైన పద్ధతి. మీ శ్వాస తీసుకునే పద్ధతి రిలాక్స్డ్గా, ప్రశాంతంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా మంది ఛాతితో గాలి తీసుకుంటారు. అనారోగ్యం వల్లనే కాదు, నాగరికత వల్ల కూడా. ఎంతో మంది వారి పొట్టకు బిగుతుగా బెల్టులు పెడుతూ ఉంటారు. దానివల్ల గాలి తీసుకునే పొట్ట చేసే పని కొంత ఛాతి తీసుకుంటుంది. ఒక పని మరొకరు చేస్తే ఏమవుతుందో తెలియదేమీ కాదు. మీరు సరైన పద్ధతిలో శ్వాస తీసుకుంటూ ఉంటే సరే, లేకపోయినా వదిలేయండి. మీ మనసులోంచి పూర్తిగా తీసేయండి. మీకు తెలియకుండానే శ్వాస సరైన పద్ధతిలో అవుతుంది. ఆరోగ్యానికి, ప్రశాంతత, ఆత్మవిశ్వాసానికి మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన యోగా ఇది ఎంతో అద్భుతమైనది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహించిన యోగాపై ప్రత్యేక కార్యక్రమం ఇంతవరకు విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: బాబోయ్, మామూలు డ్రామాలు కావు, అన్ని లెక్కలేసుకుని నువ్వు బక్రా అని ఫిక్స్ అయినాక నంబరుస్తాయి. ఇక వాట్సాప్లు షురూ అవుతాయి చూడు. నిద్రపోనీ అయి, పనులు చేసుకొని అయి, ఇక బతుకంతా వాళ్ళకి రాసిచ్చినట్టే.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: వరి గడ్డితో కంపోస్ట్. వరి పంట భారీగా గడ్డిని ఉత్పత్తి చేస్తుంది. వరిగడ్డిని వీళ్లుగా చుట్టి ఎండుగడ్డిగాను పశువులకి పడకగాను వాడవచ్చు, కానీ దానికి ప్రత్యేకమైన యంత్రాలు కావాలి. అవి చిన్న

0: ఉండదు. పైగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి చాలా తక్కువ ధరకే అమ్ముడవుతుంది. తర్వాతి పంట కోసం పొలాలను శుభ్రం చేసే ఉద్దేశంతో చాలామంది రైతులు దాన్ని కాల్చేస్తారు. అది గాలిని కలుషితం చేసి మట్టిలోని సారాన్ని చంపేస్తుంది. వరిగడ్డిని చాలామంది ఒక సమస్యగా పరిగణిస్తే ఈజిప్టులో సృజనాత్మకత గల కొందరికి అదొక వ్యాపారావకాశంగా కనిపిస్తోంది. వరిగడ్డికి ఎరువుని కలిపితే అది త్వరగా కుళ్ళి కంపోస్టుగా తయారవుతుంది. ఈ సహజ ఎరువు మట్టి నిర్మాణాన్ని మెరుగుపరిచి మొక్కలు చక్కగా పెరిగేందుకు ఆరోగ్యాన్ని సమకూర్చుతుంది. అహ్మద్ తవేబ్ ఒక సన్నకారు రైతు. ఎరువుల్లో కన్నా గడ్డికి ఉన్న ప్రయోజనాలని వివరిస్తున్నాడు.
1: నా భూమిని సారవంతం చేయడానికి పెద్ద మొత్తాల్లో ఎరువులు కావాలి. నా పొలాల్లో దాదాపు 30 టన్నుల ఎరువులను వాడతాను, కానీ అంతే దిగుబడి రావడానికి కంపోస్ట్ అయితే 3 టన్నులే వాడతాను. కంపోస్ట్ని పొలానికి చేరవేయటానికి తక్కువ మంది కూలీలు సరిపోతారు. పైగా కలుపు మొక్కలు తగ్గుతాయి. ఎరువులను కలుపు మొక్కలు కంపోస్ట్ వల్ల నశిస్తాయి కాబట్టి చక్కటి ఉత్పాదన లభిస్తుంది.
0: మీ వరిగడ్డిని కంపోస్ట్గా మార్చడానికి సూక్ష్మజీవాలు కుళ్ళడాన్ని తగిన విధంగా పెంచడానికి కొన్ని చర్యలు చేపట్టాలి. సూక్ష్మజీవాలు కొల్లడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి గనక ఎరువు, వరిగడ్డి, తేమ, గాలి వీటన్నిటి సంతులనం కంపోస్టు తయారీకి ముఖ్యం. తడిసిన వరిగడ్డి పేరుకుపోయి బరువెక్కుతుంది కాబట్టి ఈ పని శ్రమతో కూడుకున్నది. పైగా వరిగడ్డి చాలా బలమైంది, దాన్ని చీల్చడం కష్టం. చీల్చి వాడితే కంపోస్టు తయారయ్యే సమయం సగానికి తగ్గుతుంది, కానీ అందుకు వాడే ప్రత్యేకమైన యంత్రాలు సన్నకారు రైతులకు అందుబాటులో ఉండవు. కంపోస్ట్ పనిని పెద్ద ఎత్తున చేపట్టినప్పుడు కూలీల ఖర్చు బాగా పెరుగుతుంది. గాలి తగిలేందుకు కంపోస్ట్ని తిరగేయడానికి ఒక ట్రాక్టర్ కావాలి. మీకు స్వంత ట్రాక్టర్ లేకపోతే అద్దెకి తెచ్చుకోవాలి. పెద్ద పెద్ద కంపోస్ట్ గుట్టలకి నీరు ఎక్కువగా కావాలి కాబట్టి కంపోస్ట్ గుట్టలన్నిటికీ ఒత్తిడితో నీటిని అందించగల హోస్ కూడా అవసరమవుతుంది. మీరు వరిగడ్డిని తాజా ఎరువుకి 2:1 నిష్పత్తిలో కలపాలి. అంటే ఒక వాణిజ్య కంపోస్ట్ ప్రాజెక్టుకి కుళ్లబెట్టడం జరిగే 4 నెలల పాటు కావలసిన ముడి సరుకు, యంత్రాల అద్దె వంటి ఖర్చులకి సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఒక పొర వరిగడ్డి మీద ఒక పొర తాజా ఎరువు చేర్చుతూ కుప్పలు నిర్మించండి. పేర్చిన ప్రతి పొరని తడపాలి. నీరు తేమగా ఉంచడానికే తప్ప కారుతూ ఉండకూడదు. ఒక కంపోస్ట్ కుప్ప దాదాపు మనిషంత ఎత్తు, అంటే 2 మీటర్ల వరకు ఉండాలి. మీటర్ కన్నా తక్కువ ఎత్తులో ఉండే కుప్పలు తగినంతగా వీడెక్కవు. కుప్పలు బాగా పెద్దవైతే బరువుగా చాలా కుదించినట్లుంటాయి. గాలి సరిగ్గా అడగపోతే కుళ్లే వేగం తగ్గుతుంది. మొదటి 6 రోజుల పాటు కంపోస్ట్ వేడిగా, ముట్టుకోలేనంత వేడిగా ఉండాలి. మీ దగ్గర ఉష్ణోగ్రతని కొలిచే సాధనం ఉంటే అది వేడిని 55 నుంచి 65 డిగ్రీల సెల్సియస్గా చూపాలి. అనేక రకాల కలుపు మొక్కలని, ఎరువులని, జబ్బులని చంపడానికి ఇది తగిన వేడిమి అని ఎజాత్ ఈద్ వివరిస్తున్నారు.
1: 3 రోజుల తర్వాత వేడిమి తారాస్థాయికి చేరుతుంది. కుళ్లే ప్రక్రియ మొదలైందని, అందులో బ్యాక్టీరియా చక్కగా పెరుగుతోందని, ఎరువు గడ్డి విడిపోతున్నాయని తెలియడానికి ఇదే గ్యారంటీ. బ్యాక్టీరియాలో జరిగే ఆ చర్య వల్లనే కుప్పలో వేడి పెరుగుతుంది.
0: కంపోస్ట్ తయారీకి ముఖ్యంగా కుప్పకి చక్కగా గాలి తగులుతూ తేమగా ఉండాలి. దానివల్ల గడ్డిని కూళ్లబెట్టే సూక్ష్మ జీవాలు బాగా పెరుగుతాయి. అదే కుప్ప బాగా 71 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కితే గడ్డిని విడగొట్టే ప్రయోజనకారక సూక్ష్మజీవాలు నశించి కుప్ప కుళ్లడం ఆగిపోతుంది. కుప్పను తిరగేసి చల్లారు పెడితే దానివల్ల వేడి తొలగిపోతుంది. మొదటి వారం తర్వాత కంపోస్ట్ కుప్పలోని వేడి క్రమంగా తగ్గి 20 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటుంది. తాకితే వెచ్చగా అనిపిస్తుంది. దాంతో కుళ్లడం కొనసాగుతోందని మీరు తెలుసుకోవచ్చు. 3-4 వారాలకోసారి కుప్పలను తిరగేయాలి. కుప్పని సమంగా తడపడానికి ఇదో మంచి అవకాశం.
1: నేను కంపోస్టుని 1-2 సార్లైనా తిరగేయకపోతే బయటి పొరల్లోని గడ్డి ముడి పదార్థంగానే మిగిలిపోయి మధ్యలోని పొరలు మాత్రమే కుళ్ళుతాయి. నాకు కావలసిన నాణ్యత దక్కదు. మీరు క్రమం తప్పకుండా కంపోస్ట్ ని అమ్మదలుచుకుంటే ముందరి కుప్ప తిరగేయడానికి సిద్ధమైనప్పుడు ఒక కొత్త కుప్పని తయారు చేయండి. ఈ విధంగా చేస్తే ట్రాక్టర్ అద్దె ఖర్చు తగ్గుతుంది.
0: 2-3 రోజులకు ఒకసారి కుప్పలో మీ చేయి పెట్టి చూడండి. అది చల్లగా పొడిగా ఉంటే ఉష్ణోగ్రత తగ్గిందని, కుళ్లడం మందగించిందని అర్థం. ఒక్కొక్కసారి కుప్ప తగినంత తేమగా లేకపోతే ఇలా జరగవచ్చు. బహుశా వాతావరణంలో వేడికి తడి ఆరిపోయి ఉండవచ్చు. కంపోస్ట్ని గుప్పెట్లోకి తీసుకుని పిండితే అది తేమగా ఉండాలి గాని తడిగా కాదు. కంపోస్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి ఎజాత్ ఈఎం అనే ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని కొని వాడుతున్నాడు.
1: ఈఎం అనేది సూక్ష్మజీవులతో నిండిన ఒక ద్రవం. నేను దాన్ని కుప్ప మీద వాడగానే కుళ్ళడం మొదలవుతుంది. ముఖ్యంగా 1-3 రోజుల్లో అది కంపోస్టింగ్ ప్రక్రియని వేగవంతం చేస్తుంది.
0: పారిశ్రామికంగా తయారైన ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని వ్యవసాయ పదార్థాల దుకాణాల్లో కొనవచ్చు, లేదా వాటి వాడకాన్ని గురించి సహజ వ్యవసాయ పద్ధతులని పాటించే రైతులని గాని అడగవచ్చు. ఈఎంని యాక్టివేట్ చేయాలి. ఒక భాగం ఈఎంని, ఒక భాగం మొలాసలతో 20 భాగాలు నీటిలో కలిపి గాలి చొరని పాత్రలో ఉంచి

0: రెండు వారాలు పొలవనివ్వాలి. గాలిని తొలగించడానికి సూక్ష్మజీవులు జీవించి ఉండడానికి వీలుగా రెండు రోజులకొకసారి పాత్రని తెరిచి కదపాలి. మీ కంపోస్ట్ కుప్ప మీద వాడడానికి ఈఎం తయారైనప్పుడు దానికి బలమైన వాసన, గాఢమైన రంగు ఉంటాయి. ఈఎం కంపోస్ట్ కుప్పలో పూర్తిగా కలిసేందుకు నీరు పెడుతున్నప్పుడు గాని, కలియదిప్పుతున్నప్పుడు గాని దాన్ని వాడాలి. వరిగడ్డి రూపం పూర్తిగా మారినప్పుడు మీ కంపోస్ట్ సిద్ధమైనట్లు అర్థం చేసుకోవచ్చు. దాని స్పర్శ, రూపం, వాసన శుభ్రమైన మట్టిలా ఉంటుంది. సరైన పరిస్థితులుంటే మీ కంపోస్ట్ 4 నెలల్లో సిద్ధమవుతుంది. ఏదైనా చెత్త ఉంటే దాన్ని తొలగించి మీ కంపోస్ట్ ని అమ్మకానికి సిద్ధం చేయవచ్చు. కంపోస్ట్ ని విడిగా గాని లేదా సంచుల్లో మూటలు గట్టి గాని మొక్కల నర్సరీలకి, నగర ఉద్యానవనాలకి, ఇతర రైతులకి అమ్మవచ్చు.
1: కంపోస్ట్ ఇప్పుడు సిద్ధమైంది. అది బాగా ఎండితే మట్టితో సమానం అవుతుంది. అందుకే కంపోస్ట్ ని తేమగా ఉంచాలి. దాన్ని వాడేటప్పుడు అందులో పోషకాలు ఇంకా ఉన్నాయని నాకు తెలుస్తుంది.
0: మీ కంపోస్ట్ ని తాజాగానే అమ్మండి. దాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షిస్తే అందులో ఉన్న పోషకాల మోతాదు మీకు తెలుస్తుంది. నాణ్యమైన కంపోస్ట్ కి మార్కెట్లో చక్కటి ధర పలుకుతుంది. జల్లించిన కంపోస్ట్ మీరు సంచులలో పోసి అమ్మితే దాని విలువ పెరుగుతుంది. మీరు కరెంటు జల్లెడని కొనవచ్చు, లేదా మీకు దగ్గర్లోని మెటల్ వర్క్ షాప్ లో 1 సెంటీమీటర్ గ్రిడ్ సైజుతో తయారు చేయించవచ్చు. జల్లించే ముందు కంపోస్ట్ ఎక్కువ తడిగా ఉండకూడదని గమనించండి. మీ క్లయింట్లకి కావలసినదేమిటో తెలుసుకోండి. మీరు అందించే సేవలకి తగినట్లుగా వేర్వేరు ధరల సూచికలను ఇవ్వవచ్చు. మీరు కంపోస్టింగ్నే వ్యాపారంగా చేపట్టనక్కర్లేదు. సన్నకారు రైతు తమ స్వంత భూముల కోసం కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇతరులకి భారంగా తోచే ఒక వనరుని వినియోగించుకోవచ్చు. నాణ్యమైన కంపోస్ట్ నిర్వహణలో అంచెలను మరోసారి చూద్దాం. మీకు కావలసినవి: జాగ, పెద్ద కంపోస్ట్ కుప్పలని కలియదిప్పడానికి ట్రాక్టర్ని వాడేందుకు వీలు కల్పించేంత ఉండాలి. సరైన నిష్పత్తిలో తాజా ఎరువు, వరిగడ్డి, కుప్పని సులువుగా తడపడానికి దగ్గరలో ఉన్న ఒక నీటి వనరు. కంపోస్ట్ కుప్ప ఎత్తు దాదాపు 2 మీటర్లు ఉండాలి. ఎత్తు తక్కువగా ఉంటే సరైన ఉష్ణోగ్రతలు చేరకపోయే అవకాశం ఉంది. ఎత్తు ఎక్కువైతే కుప్ప దట్టమై అందులో తగినంతగా గాలి లేక కుళ్ళడం మందగించవచ్చు. కంపోస్ట్ కుప్ప మొదటి వారం 55 నుంచి 65 డిగ్రీలకు చేరి ఎరువులోని జబ్బులు, విత్తనాలు నశించేట్లు నిర్ధారణ చేసుకోండి. కుప్పలోని సూక్ష్మజీవాలకి చక్కగా గాలి తగలడానికి ప్రతి 3-4 వారాలకొకసారి కుప్పను కలియదీప్పాలి. ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈఎంని వాడితే కుప్పలోని సూక్ష్మజీవాల చర్యలను పెంచి కుళ్ళడాన్ని వేగవంతం చేస్తుంది. మీ క్లయింట్ల అవసరాలను బట్టి కుప్పలోని పోషక విలువలను తెలుసుకోవడానికి ల్యాబ్లో పరీక్షలు జరిపించండి. మీ కంపోస్ట్ ని జల్లించి విడిగా గాని సంచుల్లో పోసి గాని అమ్మవచ్చు. 4 నెలల కంపోస్ట్ సైకిల్లో అవసరమయ్యే డబ్బు అందుబాటుని సునిశ్చితం చేసుకోవడానికి నికరమైన క్లయింట్లని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. సన్నకారు రైతులు తమ భూములని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇబ్బందులు పడుతూ దిగుబడిని పెంచుకోవడానికి తరచుగా ఎరువుల్ని కొనడానికి సిద్ధపడతారు. అయితే కొద్దిగా శ్రమపడి కంపోస్ట్ ని తయారు చేసుకుంటే దిగుబడి సహజంగా పెంచవచ్చు. నేలలో సారం కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, strila lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం

ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లో మస్త్ టైం పాస్. మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ భవ్యశ్రీని వచ్చేసానండి. మరి మీరు మాతో మాట్లాడాలి, అలానే మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కాల్ చేస్తూ ఉండండి, ఈలోపు చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా.
2: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-237-96-23-7295. పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
3: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
3: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్.

0: చెట్టు మరియు వంకర పళ్ళు సరిచేట పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్ ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈరోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో, నమస్తే అమ్మా. భవ్యశ్రీ కిట్స్ అండి.
3: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తాను మాట్లాడుతానమ్మా. శుభ సాయంత్రం.
3: శుభ సాయంత్రం అండి. త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నానండి. మరి ఈ రోజు ఇంటర్నేషనల్ కాఫీ డే కదండి?
4: అవునమ్మా, ఇంటర్నేషనల్ కాఫీ డే అండి. అవునండి.
3: కాఫీతో మీకున్న రిలేషన్ ఏంటండి?
4: కాఫీతో నాకు చక్కని అనుబంధం ఉందండి. మా అక్క గారు కాఫీ పెట్టిస్తారు, ఒకరోజు టీ పెడతారు, ఒకరోజు కాఫీ పెడతారు. కానీ చాలా రుచిగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంటుంది. కానీ మరీ ఎక్కువ తాకూడదండి కాఫీ.
3: ఓకే అండి.
4: కాఫీ తాగడం అంటే మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అండి.
3: ఓకే అండి. నాకు కూడా కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం అండి.
4: చాలా ఇష్టం అండి. మీకు కాదు, నాకే కాదు, మనందరికీ కూడా కాఫీ ప్రియులు అండి. మనందరూ కూడా భోజన ప్రియులు మాదిరి కాఫీ ప్రియులు అండి.
3: అవునండి. మరి చెప్పండి, ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
4: ఈవేళ ప్రపంచ శాకాహార దినోత్సవం ఉంది, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఉంది, తర్వాత అల్లూరి వటవృక్షం హాస్యరటలు అయినటువంటి అల్లూరి రామలింగ గారి జయంతి ఉంది. ఈ సందర్భాలు అన్నింటినీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక పాట అడుగుతాం అనుకుంటున్నారు భవ్యశ్రీ గారు.
3: చెప్పండి, తప్పకుండా.
4: అమ్మా, మీరు ఈవేళ షో స్టార్ట్ చేశారు, ఇంతకు ముందు మీరు లైవ్ చేశారమ్మా?
3: లేదండి, ఈరోజే ఫస్ట్ డే.
4: అదే అనుకుంటున్నారు. భవ్య గారు తెలుసు, భవ్యశ్రీ గారు కదా మీ పేరు, అందువల్ల అడిగారు మాట.
3: ఓకే అండి, మరి సాంగ్
4: చెప్పేస్తారా? చెప్తాను తల్లి. ఈవేళ ముఖ్యంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను మన పెన్నమ్మ గారికి, బాబాయ్ గారికి ఒక పాట డెడికేట్ చేస్తున్నాను.
3: ఓకే అండి.
4: బడిపంతులు ఈ చిత్రంలో పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్యాత్రేయ, సంగీతం కేవి మహాదేవన్. నీనగుమోము నా కనులారా తడదాగా తన నిండ్రు. ఆ పాట అందుబాటులో ఉందా తండి భవ్యశ్రీ గారు?
3: ఉందండి.
4: ఈ పాట మా పెన్నమ్మ గారి కోసం, మా బాబాయ్ గారి కోసం వినిపించమని కోరుకుంటూనే మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, విజయ బంగారు తల్లి, భవ్యశ్రీ బంగారు తల్లి, చిట్టు తల్లి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, దుర్గాడ మాణిక్యాలరావు గారు, శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, బండారు శంకరయ్య గారు, మన నరేందర్ రెడ్డి గారు, మన రేడియో విట్టు ప్రసారాలు వినేవారు అందరి కోసం ఈ పాటను డెడికేట్ చేయమని కోరుకుంటూనే, ముఖ్యంగా పెన్నమ్మ గారి కోసం, బాబాయ్ గారి కోసం ఈ పాట అడుగుతున్నాను తిట్టు తల్లి భవ్యశ్రీ గారు. ఉంటానమ్మా, ధన్యవాదాలు.
3: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాము. మీరు కోరుకుంటున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
5: నా

0: ఓకే అండి, మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి. భవ్యశ్రీ గారు,
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి అండి.
0: మధుసూదన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారండి?
0: బాగున్నానండి.
1: వెదర్ ఎలా ఉందండి అక్కడ?
0: చల్లగా చాలా బాగుందండి. మరి ఈ టైంలో నాకైతే కాఫీ తాగాలనిపిస్తుంది, మరి మీకు?
1: మాకు కూడా నేను సాయంకాలానికి వచ్చేసి ఒక 8 సార్లు పైన తాగుతానండి.
0: అవునా అండి?
1: అవునండి.
0: కాఫీ
1: అంటే చాలా ఇష్టం అండి నాకు.
0: ఓకే అండి.
1: ఒక పూట అన్నం లేకపోయినా కానీ ఒక కాఫీ ఉండాల.
0: ఓకే అండి.
1: ఈరోజు సినిమా వచ్చేసి అమెరికా అమ్మాయి.
0: ఓకే అండి. దాంట్లో ఏం సాంగ్?
1: పాడనా తెలుగు పాట అనే సాంగ్ ఉంటుందండి.
0: తప్పకుండా ప్లే చేస్తామండి. ఇప్పుడు మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. మనకు నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం. మరి మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు?
0: చాలా బాగున్నానండి. మరి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా?
1: పిల్లలు మేడం ఎప్పుడే రెడీ అవుతుంది.
0: అవునా అండి, ఈరోజు ఇంటర్నేషనల్ కాఫీ డే అండి.
1: అవునా మేడం.
0: కాఫీ అంటే మీకు చాలా ఇష్టమా?
1: అంటే ఎక్కువ తాగా మేడం, రోజుకు ఒక్కసారి తాగదు.
0: అవునా అండి. మరి చెప్పండి, ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మాకు చంటి సినిమా నుండి ఒక పాట.
0: చంటి సినిమా నుంచి ఏం పాట అండి?
1: కైదం బట్టి తాళం బట్టి.
0: ఓకే అండి. మరి మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఓకే అండి, మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడద్దాం పదండి. హలో అండి.
1: హలో అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు, ఎన్నుకెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. మరి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా?
1: చెప్పండి.
0: ఈరోజు ఇంటర్నేషనల్ కాఫీ డే కదండి.
1: అవునండి.
0: కాఫీ అంటే మీకు ఇష్టమేనా?
1: కాఫీ అంటే ఒకప్పుడు కాఫీ టీ బాగా తాగేవాడిని, కానీ ఇప్పుడు దరిదాపుగా ఒక 10 ఇయర్స్ నుంచి మానేశాను మేడం.
0: ఓకే అండి.
1: కాఫీ అంటే ఇష్టం లేనిది ఎవరికి ఉంటుంది?

0: కాఫీ టీ అంటే ఇష్టమే, కానీ అతిగా తాగకూడదు, మితం మితంగా తాగాలి. కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు. కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది, దానివల్ల కొంతమందికి కొన్ని బాడీలో కొంతమంది అంటే ఆర్గాన్స్లో ఏదో ప్రాబ్లం వస్తుంది అంటారు. సరే, ఏదేమైనా కానీ అతిగా కాకుండా మితంగా తాగాలి కాఫీ టీ.
1: ఓకే అండి, మరి చెప్పండి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: నాకు ఈరోజు అండి ఒకటి ఓల్డ్ మెలోడీ కావాలండి. దొరుకుతుందో? దొరుకుతుందో? పునర్జన్మలో ఎవరివో నీవెవరివో అన్న పాట కావాలి, పునర్జన్మ.
1: తప్పకుండా అండి, మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మరి మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం పదండి. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగేశ్వరరావు ఫ్రమ్ ఏలూర్.
0: ఓకే నాగేశ్వరరావు గారు, మంచి హుషారుగా ఉన్నారు?
1: నేను ఎప్పుడు హుషారుగానే ఉంటానండి.
0: మరి ఈరోజు ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి?
1: తెలీదండి.
0: ఈరోజు ఇంటర్నేషనల్ కాఫీ డే అండి. కాఫీ అనగానే మీకేం గుర్తొస్తుంది?
1: నాకు కాఫీ అనగానే బూస్ట్ హార్లిక్స్ గుర్తొస్తుంది, ఎందుకంటే నాకు అయ్యే చిన్నప్పటి నుంచి మా మమ్మీ, అంతేగాని కాఫీలు టీలు అలవాటు లేదండి.
0: ఓకే అండి,
1: అందుకే అంత ఎనర్జీగా ఉంటానండి. మీరు అనగానే మీరు ఎనర్జీగా ఉన్నారన్నారు చూడండి.
0: ఓకే,
1: ఆ ఎనర్జీ అండి. చెప్పండి,
0: మరి ఈరోజు మీరు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: అందాల రాక్షసి మూవీ నుంచి అండి, వెన్నంటే అన్న సాంగ్ ఉంటుంది కదా.
0: అవునండి,
1: ఆ సాంగ్ వేయండి.
0: తప్పకుండా అండి, ఇప్పుడు మీరు అడిగిన మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, వినే ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో మేడం, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి.
1: మేడం, నా పేరు లక్ష్మయ్య, మాది నాగర్కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపుర గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, అందరం మంచిగా ఉన్నాం మేడం. మీరు మంచిగా కోరుకుంటున్నారు మేడం?
0: మంచిగా ఉన్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి?
1: చెప్తారు కదా మేడం, కాఫీ చెప్తారు కదా. అచ్చా, అదే.
0: అవునండి, ఇవాళ ఇంటర్నేషనల్ కాఫీ డే.
1: ఇంటర్నేషనల్ కాఫీ డే మేడం.
0: మరి మీకు కాఫీ అంటే ఏం గుర్తొస్తుందండి?
1: మేడం చాలా తాగుతాం మేడం, టీ మాకు కాఫీ పొడి మేము ఓన్లీ చాయ్ చేసుకుంటాం, తాగుతాం అంతే.
0: ఓకే అండి, టీ అంటే ఇష్టం అయితే.
1: మేడం ఉదయం పూట మేడం, ఓన్లీ ఉదయం పూట అవుతా.
0: ఓకే అండి,
1: ఉదయం పూట అవుతా, ఇంకా సాయంత్రం పూట అవుతా మేడం అది. ఇంకా
0: ఓకే అండి. మరి మీరు ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? నాకు కృష్ణ సినిమా పగ పట్టిన సింహం మేడం.
0: ఓకే అండి,
1: చూడు మేడం, ఉందా మేడం పగ పట్టిన సింహం?
0: ఏం సాంగ్ అండి?
1: అల్లుగా రెగిల్లు అనేది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా చూసి
1: ఏంటంటే అల్లు రావాలి, ఇంకా జయంతి కూడా మేడం ఉంది కదా ఈరోజు కూడా.
0: ఓకే అండి, తప్పకుండా చూసి వేస్తాము.
1: ఏం మేడం పాట మేడం, ఖచ్చితంగా మేడం అల్లుగా రీల్ చూడు.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాము. ఇప్పుడు మీరు కోరుకుంటున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మరి మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: తాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా అండి?
1: విన్నాను మేడం, విన్నాను కాఫీ గురించి.
0: అవునండి,
1: 1990 నుంచి చదువుతున్నా మేడం నేను కాఫీ అంటే.
0: అవునా అండి, మరి కాఫీ అంటే మీకు చాలా ఇష్టమా?
1: అవును అవును మేడం.
0: ఓకే అండి, మరి మీరు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: రాణి రత్నప్రభ మేడం.
0: ఏ సినిమాలోంచి అండి?
1: రాణి రత్నప్రభ.
0: సాంగ్ ఏంటండి?
1: నిన్న కనిపించింది నన్ను మురిపించి ఆపడం.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం పెదండి. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ భవ్యశ్రీ మేడం గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి పోలయ్య గారు, మీరెలా ఉన్నారు?
1: నేను కూడా సూపర్ గా ఉన్నాను మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ వినేసారా?
1: విన్నాం మేడం. ఈరోజు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం కాబట్టి నాకు కాఫీలు టీలు అంటే తక్కువ వాడటం కాకుంటే వాటిల్లో కాఫీ అంటే చాలా ఇష్టం. బ్రూ కాఫీ అంటే ఇష్టం. ఎప్పుడన్నా తాగితే బ్రూ కాఫీ ఎక్కువ తాగుతాను.
0: అవునా అండి?
1: అవును మేడం.
0: మరి ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది, కాఫీ తాగారా ఇప్పుడు?
1: కాఫీ ఇంకా తాగలేదు మేడం, టీ తాగి వచ్చాము.
0: ఓకే అండి, ఈరోజు సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఈ రోజు మేడం చాలా జయంతులు ఉన్నాయి. ఈరోజు మన స్వర్గీయ సీనియర్ నటుడు కామెడీ కింగ్ అల్లు రామలింగ గారి జయంతి ఉంది. అలాగే విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం గారి జయంతి ఉంది. అలాగే ఈరోజు మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గారి జయంతి ఉంది. అలాగే ఈరోజు శాకాహార దినోత్సవం ఉంది. అలాగే ఈరోజు అంతర్జాతీయ సంగీత దినోత్సవం ఉంది. అలాగే ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఉంది. వీటన్ని సందర్భంగా మన శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జయంతి ఉన్న వాళ్ళందరికీ ఘనంగా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు మాకు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా ఆయన నటించిన శిల్కదోష మూవీ నుంచి రజవు రాజ ఓ బాల రాజ వలపంత కూరి చేస తినవోయి కాజ వలపంత కూరి చేస తినవోయి కాజ ఆ పాటించండి మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: నీ కొలుకులు
1: నీ తలుకులు
0: అబ్బా నీ కొలుకులు
2: తలుకులు
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. పదండి, హలో.
4: నమస్తే మేడం, మీకు రేపు గాంధీ జయంతి శుభాకాంక్షలు మేడం. అడ్మాస్ గా.
3: ఓకే అండి, మీరెవరు, ఎక్కడి నుంచి
4: మాట్లాడుతున్నారు?
3: ఖాదర్ భాషా గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నారు మేడం. రేపు అడ్వాన్స్ గా గాంధీ జయంతి శుభాకాంక్షలు మీకు.
3: ఓకే అండి, రోజు మరి స్పెషల్ ఏంటో విన్నారా?
4: ఏంటి మేడం అది?
3: ఇవాళ ఇంటర్నేషనల్ కాఫీ డే అండి. మరి కాఫీ అంటే మీకేం గుర్తొస్తుంది?
4: కాఫీ అంటే తాగాలనిపిస్తుంది.
3: తాగాలనిపిస్తుందా? ఓకే అండి, మరి మీరు ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
4: నేటి భారతంలో మానవత్వం పరిమళించే మంచి మనసుకి స్వాగతం.
3: ఓకే అండి, తప్పకుండా మీకు నచ్చిన సాంగ్ అయితే ప్లే చేసేస్తాము, వినే ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

మరి ఈరోజు లైవ్లో ఎన్నో మంచి మంచి కబుర్లు చెప్పుకున్నాం, అలానే చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే విన్నాం కదండి. అలాగే రేపటి మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ పవ్యశ్రీ.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ది ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: just love me.
1: Just love me. Just love me. Just love me. Just love me. Just love me.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-1623-7796-237295. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: குட் ஈவினிங் லிசனர்ஸ், வெல்கம் டு టాలీవుడ్ టాకీస్. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కళ్యాణ్లో ఓ కొత్త చిత్రం పట్టాలెక్కనుంది. రంగస్థలం లాంటి హిట్ తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు దీన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉంది. ఇది అక్టోబర్ లో పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టుకోనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ దానికి ఇంకాస్త సమయం పట్టనుందని తెలుస్తోంది. అయితే దసరా సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్ర కాన్సెప్ట్ ని ప్రతిబింబించే దీని డిజైన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరి ఈ పోస్టర్ తోనే దీంట్లోని ప్రధాన తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల పైన స్పష్టత ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా కోసం బరువు తగ్గే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. రోషన్ మేకా హీరోగా శైలేష్ కొల్ను తెరకెక్కించిన చిత్రం ఏమో ఏమో ఇది. సూర్యదేవర్ నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్. ఈ సినిమా అక్టోబర్ 30 థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఈ చిత్ర టైటిల్ గీతాన్ని విడుదల చేశారు. మోహమా వింత మోహమా, స్నేహమా కొత్త స్నేహమా అంటూ సాగిన ఈ మెలోడీ పాటకు హేషం అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చగా కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. కార్తిక్, రమ్య బెహ్రా సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటలో రోషన్ ప్రీతిల జోడీ, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆకర్షణగా నిలిచింది. ప్రేమ, భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన అనుభూతులతో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ చిత్రం ఇది. ఖచ్చితంగా అందరినీ అలరించేలా ఉంటుందని మూవీ టీం పేర్కొంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కొత్తదనం నిండిన పాత్రలో నటిస్తూ తనదైన హావభావాలతో సినీ ప్రియులను మెప్పిస్తున్న మమితా బైజు వరుసగా విజయాలు అందుకుంటూ కెరియర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా మమిత నటుడు సంగీత్ ప్రతాప్ జంటగా నటిస్తున్న సినిమా హలో డియర్ డినర్ పాలోస్ దర్శకత్వం వహిస్తుండగా ఆశిక్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఒక హలోతో ఏర్పడిన గందరగోళ ప్రేమ కథ అనే క్యాప్షన్ తో ఈ మధ్యనే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీగా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేసింది మూవీ టీమ్. కామ్రేడ్ కళ్యాణ్ గా ప్రేక్షకులను అలరించనున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాని జానకీరామ్ మారెల్లా తెరకెక్కించారు. కోనా వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్ణాటి, సీతా కర్ణాటి నిర్మించారు. మహిమా నంబయార్ హీరోయిన్, రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 9 థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర గీతాన్ని దర్శకుడు అనిల్ రావుపుడి మంగళవారం విడుదల చేశారు. దొరగారి చెప్పు కింద ఎన్నాళ్ళి నలుగుడంట, మోచేతి నీళ్లతోటి ఏదప్పికా తీరదంట అంటూ సాగిన పోరాట గీతాన్ని విజయ్ బుల్గాని స్వరాలు సమకూర్చగా భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు. నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు. శ్రీవిష్ణు ఇందులో 2 కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. హీరోయిన్ కీర్తి సురేష్ శక్తివంతమైన లేడీ డాన్ పాత్రలో రూపొందుతున్న నాయకా ప్రధానమైన సిరీస్ అక్క. రాధిక ఆప్టే కీలక పాత్రధారి. పెర్నూరు అనే కల్పిత నగరంలోని మాతృస్వామ్య సమాజ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇక్కడ మహిళలదే ఆధిపత్యం, అధికారానికి అక్క, కొత్త పేరు త్వరలో రాబోతుంది అనే వ్యాఖ్యలతో ఈ సిరీస్ ప్రపంచాన్ని ఇంతకు ముందే పరిచయం చేసింది నెట్ఫ్లిక్స్. తర్వాత సిరీస్ విడుదలకు సంబంధించి ఎలాంటి కబుర్ను వినిపించలేదు. ఈ సందర్భంగానే ఈ సిరీస్ ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. అక్టోబర్ 30 నుంచి వీక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. రివెంజ్ థ్రిల్లర్ గా ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ సిరీస్ ని భారీ బడ్జెట్ తో యశ్రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. ధర్మరాజ్ శెట్టి డైరెక్టర్. 1980ల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఇద్దరు గ్యాంగ్స్టర్ క్వీన్లు, సాహసోపేతమైన వారి మహిళా బృందాల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. భారతదేశం గర్వించే నటుడు ఫాహద్ ఫాజిల్ అని కొనియాడారు హీరో ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన తెలుగులో హీరోగా చేస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అద్భుత విజయాన్ని అందుకోవాలని, ఫాహద్ కెరియర్ లో మర్చిపోలేని గొప్ప చిత్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో శశాంక్ ఏలేటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శోభు ఎర్లకడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించారు. బేబీ సారా, సౌరభ్ సచ్దేవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2 అక్టోబర్ థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోని మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. హీరో ఎన్టీఆర్, డైరెక్టర్స్ రాజమౌళి, కె రాఘవేంద్రరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, కార్తికేయ కోసం ఈ వేడుకకి రావడానికి ఎంత ఆరాటపడ్డానో, నా అభిమానులను చూడడానికి అంతే ఆరాటపడ్డాను, నా చేయి ఇప్పుడు బాగుంది, త్వరలోనే డ్రాగన్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాం, ఈ సినిమా ఖచ్చితంగా చెప్పిన తేదీకే విడుదలవుతుంది. కోవిడ్ టైంలో మనం ఎంతటి కష్టాన్ని అనుభవించామో అందరికీ తెలుసు. చాలా మంది తన

భక్తుల్ని కోల్పోయారు. అలాంటి సమయంలో తన ప్రతిభతో మెల్లగా మనందరి ఇళ్లలోకి చొరబడ్డారు ఫహద్ ఫాజిల్. ఆయన బెంగళూరు డేస్ సినిమా చూసినప్పటి నుంచి తన నటనతో నా ప్రయాణం మొదలైంది. నాకు నచ్చిన అతి కొద్ది మంది నటుల్లో నేనెంతో ఇష్టపడే ఏకైక నటుడు ఫహద్. ఆయన ఓ నటుడుగా ఎన్నో సందర్భాల్లో నాకెంతో స్ఫూర్తినిచ్చారు. ఇప్పుడు ఆయన తెలుగులో హీరోగా చేసిన ఈ సినిమా తన కెరియర్లో మర్చిపోలేని గొప్ప చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నా అని చెప్పారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇదే ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జే సౌమ్య.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.

0: వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో, గుడ్ ఈవినింగ్ లిసనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ యువర్ ఆర్జే సంజన. వెల్కమ్ టు తీన్మార్. ఇవాళ తీన్మార్ లో సూపర్హిట్ సాంగ్స్ అయితే నేను రెడీగా ఉన్నాను. మరి ఆ సాంగ్స్ ని వినబోయే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. మరి ఇవాళ తీన్మార్ లో మన ఫస్ట్ సాంగ్ కాటం రాయుడు మూవీ నుంచి ఏలో ఎడారిలో వానా. మరి ఈ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ గారు రాయగా అనూప్ రూబెన్స్ గారు సంగీతం అందించారు. మరి ధనంజయ్ గారు పాడిన ఈ సాంగ్ మీకోసమైతే ప్లే చేయబోతున్నాం. విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622344. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా లిజనర్స్, మరి నెక్స్ట్ ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
0: సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి బారిష్. మరి ఈ సాంగ్ ని మెహమూబ్ గారు రాయగా తనిష్ గారు మ్యూజిక్ అందించారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని ఆయుష్ కింగ్ గారు పాడారు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ అజ్ఞాతవాసి మూవీ నుంచి గాలి వాలుగా గులాబీ వాలే. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని సిరివెన్నెల సీతారామ గారు శాస్త్రి గారు రాశారు. మరి ఈ సాంగ్ కి మ్యూజిక్ అండ్ అలాగే పాడింది కూడా అనిరుద్ గారు. మరి ఈ సూపర్ హిట్ సాంగ్ ని మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ బాగీ మూవీ నుంచి చమ్ చమ్ సాంగ్. మరి ఈ సాంగ్ ని కుమార్ గారు రాయిగా మొనాలి ఠాకూర్ గారు సంగీతం అందించారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.
3: బాహర్ సే కోయి అందర్ నా ఆ సకే, అందర్ సే కోయి బాహర్ నా జా సకే.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎండిఎస్ డిఎండి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎండిఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: సూపర్హిట్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి నెక్స్ట్ ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ గురు మూవీ నుంచి మేఘా మేఘా పరి సారీ మేఘా మేఘా. మరి ఈ సాంగ్ ని గుల్జార్ గారు రాయగా శ్రేయా ఘోషల్ గారు పాడారు. మరి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్,

0: Games, children play area, guest rooms,
1: water treatment plant, sewage treatment plant, 100% power backup వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. మరి ఈ సాంగ్ ని చంద్రబోస్ గారు రాయిగా డిఎస్పి గారు మ్యూజిక్ అందించారు. మరి శంకర్ మహాదేవన్ గారు పాడిన ఈ సాంగ్ మీకోసమైతే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: సో హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్, మరి నెక్స్ట్ ఒక తమిళ సాంగ్ ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: సో లిజనర్స్, ఇదండి ఇవాళ మన తీన్మార్. ఈ రోజు తీన్మార్ లో ప్లే చేసిన అన్ని సాంగ్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నా. మళ్ళీ వచ్చే తీన్మార్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ యూ ఆర్జే సంజన.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు